నిహితాస ఉచ్చా నిహితాస ఇతి నిహితాస ఉచ్చానక్తం నక్తం దదృశ్రే దదృశ్రే కుహ చిద్దివేయు ఈయుర్దివా చిత్కుహ దదృశ్రే దదృశ్రే కుహ

ప్రధస్వ వావృధస్వ శక్తి వాయత్ యద్వా శక్తి వావృధస్వ వావృధస్వ శక్తి వవృధస్వేతి వవృధస్వ.

యాతారంకమ పశ్య అపశ్యకం యాతారం యాతారంకం కమ పశ్య అపశ్య ఇంద్ర హృదియత్ యద్హృదీంద్రా పశ్య అపశ్య ఇంద్ర ఇంద్ర హృదియత్ యత్తే జఘ్నుషోభీరగచ్చత్ అగచ్చద్భీర్జఘ్నుషస్తేయత్ యత్తే తే జఘ్నుషా జఘ్నుషోభీః భీరగచ్చత్ అగచ్చదిత్యగచ్చత్ నవచ చ నవ నవచ చయన్నవతిం నవతిం యచ్చ చయత్ యన్నవతిం నవతిం చ స్రవంతి శ్యేనః శ్యేన స్రవంతిశ్చ నవతిం నవతిం చ స్రవంతి.

0: நம சிவாய. யூஆர் லிஸனிங் டு சைவம் டாட் ஆர்க் ரேடியோஸ் 24/7 ஸ்பிரிச்சுவல் சேனல்ஸ் ஃப்ரம் சைவம் டாட் ஆர்க். ஓம் நம சிவாய.
1: ஓம். அத ஏகாதசோத்யாயஹ சிவலிங்க பூஜன தான பிரகாராஹ. ரிஷயபூஜு கதம் லிங்கம் பிரதிஷ்டாப்யம் கதம் வா தஸ்ய லக்ஷணம் கதம் வா தத் சமபியர்ச்யம் தேசே காலே ச கேன ஹி. சூத உவாச யுஷ்மதர்த்தம் ப்ரவக்ஷ்யாமி புத்யதாம் அவதானதஹ அனுகூலே சுபே காலே புண்யே தீர்த்தே தடே ததா யதேஷ்டம் லிங்கமாரோப்யம் யத்ரஸ்யா நித்யமர்ச்சனம் பார்த்திவேன ததாப்யேனம் தைஜசேன யதா ருஜி. கல்பலக்ஷண சம்யுக்தம் லிங்கம் பூஜாஃபலம் லபேத் சர்வலக்ஷண சம்யுக்தம் சத்யஃ பூஜாஃபலப்ரதம். சரே விதிஷ்யதே சூக்ஷ்மம் ஸ்தாவரே ஸ்தூலமேவஹி சலக்ஷணம் சபீடம் ச ஸ்தாபயே சிவநிர்மிதம் மண்டலம் சதுரஸ்ரம் வா த்ரிகோணம் அதவா ததா கட்வாங்கவன் மத்ய சூக்ஷ்மம் லிங்கபீடம் மஹாஃபலம் பிரதமம் மிருச்சிலாதிப்யோ லிங்கம் லோஹாதிபிக்ருதம் ஏன லிங்கம் தேன பீடம் ஸ்தாவரே ஹி விதிஷ்யதே. லிங்கம் பீடம் சரேத்வேகம் லிங்கம் பானகிருதம் வினா லிங்க பிரமாணம் கர்த்ருணாம் த்வாதசாம் குலமுத்தமம் நியூனம் சேத் ஃபலமல்பம் சியாததிகம் நைவ துஷ்யதே. கர்த்துரேகாங்குலநியூனம் சரே பிஜத தைவஹி ஆதோ விமானம் சில்பேன கார்யம் தேவகணைர்யுதம் தத்ர கர்ப்பகிருஹே ரம்யே திருடே தர்பண சந்நிதே பூஷிதேன வரத்னே ச திக்த்வாரே ச பிரதானகே நீலம் ரக்தம் ச வைடூர்யம் சியாமம் மாரகதம் ததா முக்தா பிரவால கோமேத வஜ்ராணி நவரத்னகம் மத்யே லிங்கம் மஹத்ரவ்யம் நிக்ஷிபேத் சஹ வைதிகே. சம்பூஜலிங்கம் சுத்யாத்யைஹி பஞ்சஸ்தானே யதாக்ரமம் அக்னௌ சஹூத்வா பகுதா ஹவிஷா சகுலம் ச மாம் அப்யர்ச்ச குருமாச்சாரியமர்த்தை காமை ச பாந்தவம் தத்யாத் ஐஸ்வர்யமர்த்திப்யோ ஜடமப்யஜட ஜபம் அப்யஜடம் ததா ஸ்தாவரம் ஜங்கமம் ஜீவம் சர்வம் சந்தோஷயத்ததஹ சுவர்ணபூரிதே ஸ்வப்ரம் நவரத்னைச்ச பூரிதே சத்யாதி பிரம்மச்சோச்சாரிய தியாத்வா தேவம் பரம் சுபம் உதீரிச்ச மகாமந்திரம் ஓம்காரம் நாதகோஷிதம் லிங்கம் தத்ர பிரதிஷ்டாப்ய லிங்கம் பீடேன யோஜயேத் லிங்கம் சபீடம் நிக்ஷிப்ய நித்யலேபேன பந்தயேத் ஏவம் வேரம் ச சம்ஸ்தாப்யம் தத்ரைவ பரமம் சுபம் பஞ்சாட்சரேன வேரம் து உத்சவாட்டம் பஹிஸ்ததா வேரம் குருப்யோ கிருண்ணீயா சாதுபிஹி பூஜிதம் துவா ஏவம் லிங்கே ச வேரே ச பூஜா சிவபத பிரதா புனச்ச த்விவிதம் பரோக்தம் ஸ்தாவரம் ஜங்கமம் ததா ஸ்தாவரம் லிங்கமித்யாஹுஸ்தரு குல்மாதிகம் ததா ஜங்கமம் லிங்கமித்யாஹு கிருமிகீடாதிகம் ததா ஸ்தாவரஸ்ய சுஸ்ரூஷா ஜங்கமஸ்ய ச தர்ப்பணம் தத்தத் சுகானுராகேன சிவபூஜாம் விதுர்புதாஹ பீடதம் பீடம் அம்பாமயம் சர்வம் சிவலிங்கம் ச சின்மயம் யதா தேவீ முமாமங்கே த்ருத்வா திஷ்டதி சங்கரஹ ததா லிங்கமிதம் பீடம் த்ருத்வா திஷ்டதி சந்ததம் ஏவம் ஸ்தாப்ய மஹாலிங்கம் பூஜயேத் உபசாரகைஹி நித்யபூஜா யதா சக்தி த்வஜாதிகரணம் ததா இதி சம்ஸ்தாபயேல்லிங்கம் சாக்ஷாத் சிவபதப்ரதம் அதவாச்சரலிங்கே தூ ஷோடசைர் உபசாரகைஹி பூஜயே ச யதா ந்யாயம் க்ரமா சிவபதப்ரதம் ஆவாஹனம் சாசனம் ச அர்க்யம் பாத்யம் ததைவ ச ததங்காச்சமனம் சைவ ஸ்நானமப்யங்கபூர்வகம் வஸ்த்ரம் கந்தம் ததா புஷ்பம் தூபதீபநிவேதனம் நீராஜனம் ச தாம்பூலம் நமஸ்காரோ விசர்ஜனம் அதவா அர்க்யாதிகம் க்ருத்வா நைவேத்யாந்தம் யதா விதி அதாபிஷேகம் நைவேத்யம் நமஸ்காரம் ச தர்ப்பணம் யதா சக்தி ததா குர்யாத் க்ரமா சிவபதப்ரதம் அதவா பானுஷே லிங்கே ப்யார்ஷே தெய்வே ஸ்வயம்புவி ஸ்தாபிதே அபூர்வகே லிங்கே சோபசாரம் யதா ததா பூஜோபகரணே தத்தே யத்கிஞ்சித் ஃபலமஸ்னுதே பிரதக்ஷிணா நமஸ்காரை க்ரமா சிவபதப்ரதம் லிங்க தர்சன மாத்திரம் வா நியமேன சிவப்ரதம் மிருத்பிஷ்ட கோஷ கிருத்புஷ்பை கரவீரேன வா ஃபலை குடேன நவ நீதேன பஸ்மனா அன்னைர்யதா ருச்சி லிங்கம் யத்தேன கிருத்வாந்தே யஜே தத் அனுசாரத அங்குஷ்டாதாவபி ததா பூஜாமிச்சந்தி கேச்சன லிங்க கர்மணி சர்வத்ர நிஷேதோஸ்தீன கர்ஹிஜித் சர்வத்ர ஃபலதாதாஹி பிரயாசானுகுணம் சிவ அதவா லிங்கதானம் வா லிங்கமூல்யமதாபி வா ஸ்ரத்தயா சிவபக்தா யதத்தம் சிவபதப்ரதம் அதவா பிரணவம் நித்யம் ஜபேத் தசசஹஸ்ரகம் சந்தியோச்ச சஹஸ்ரம் வா ஞேயம் சிவபதப்ரதம் ஜபகாலே மகாராந்தம் மனசுத்திகரம் பவேத். சமாதௌ மானசம் புரோக்தம் உபாம்சு சார்வகாலிகம் சமான பிரவணம் சேதம் பிந்துநாதயுதம் விதுஹ அத பஞ்சாட்சரம் நித்யம் ஜபேத் அயுதமாதராத் சந்தியோஜ சஹஸ்ரம் வாக்யேயம் சிவபத பிரதம் பிரணவேநாதி சம்யுக்தம் பிராமணானாமிசிஷ்யதே தீக்ஷாயுக்தம் குரோர் கிராஹ்யம் மந்திரம் ஹ்யத ஃபலாப்தயே கும்பஸ்நானம் மந்திர தீக்ஷா மாத்ருகாண்யாசமேவ ச ப்ராஹ்மணஸ் சத்யபூதாத்மா குருர் ஜ்ஞானீ விசிஷ்யதே விஜானாம் ச நமஃ பூர்வம் அன்யேஷாம் ச நமோந்தகம் ஸ்ரீநாம் ஜபதிச்சந்தி நமோந்தே ச யதாவிதி விப்ரஸ்த்ரீணாம் நமஃ பூர்வம் இதமிச்சந்தி கேச்சன பஞ்சகோடி ஜபம் கிருத்வா சதாசிவசமோ பவேத் ஏகத்விஜதுக்கோட்டியா ப்ரஹ்மாதீனாம் பதம் வ்ரஜேத் ஜபேத் அக்ஷரலக்ஷம் வா அக்ஷராணாம் ஹ்ரத ப்ரதக் அதவா அக்ஷரலக்ஷம் வா ஜ்ஞேயம் சிவபதப்ரதம் சஹஸ்ரம் தூ சஹஸ்ராணாம் சஹஸ்ரேண தினேன ஹி ஜபேத் மந்த்ராதி மந்த்ராதிஷ்ட சித்திர் நித்யம் ப்ராஹ்மண போஜனாத் அஷ்டோத்தர சஹஸ்ரம் வை காயத்ரீம் ப்ராதரேவஹி ப்ராஹ்மணஸ்து ஜபே நித்யம் க்ரமா சிவபத ப்ரதாம் வேத மந்த்ராம் ச சூக்தானி ஜபேன் நியமமாசிதம் ஏகம் தசார்ண மந்த்ரம் ச சதோனம் ச ததூர்த்வகம் அயுதம் ச சஹஸ்ரம் ச சதமேகம் வினா பவேத் வேத பாராயணம் சைவ ஜேயம் சிவபத ப்ரதம் அன்யான் பகுதரான் மந்த்ரான் ஜபேத் அக்ஷர லக்ஷத ஏகாட்சராம் ததா மந்த்ரான் ஜபேத் அக்ஷர கோட்டித ததப் பரம் ஜபேத் சைவ சஹஸ்ரம் பக்தி பூர்வகம் ஏவம் குறியாத் யதா சக்தி க்ரமா சிவபதம் லபேத் நித்யம் ருஜிகரம் ரேகம் மந்த்ரமாமரணாந்திகம் சஹஸ்ரம் ஓமிதி ஜபேத் சர்வாபீஷ்டம் சிவாக்ஞயா புஷ்பராமாதிகம் வாபி புஷ்பாராமாதிகம் வாபி ததா சம்மார்ஜனாதிகம் சிவாய சிவ கார்யாதே க்ருத்வா சிவபதம் லபேத் சிவக்ஷேத்ரே ததா வாசம் நித்யம் குறியாச்ச பக்திதஹ ஜடானாம ஜடானாம் ச சர்வேஷாம் புக்தி முக்திதம் தஸ்மாத் வாசம் சிவக்ஷேத்ரே குறியாத் ஆமரணம் புதஹ லிங்காத் ஹஸ்தசதம் புண்ணியம் க்ஷேத்ரே மானுஷகே விதுஹ சஹஸ்ராரத்னி மாத்ரம் தூ புண்ணியம் க்ஷேத்ரே ததார்ஷகே தைவலிங்கே ததா ஜ்ஞேயம் சஹஸ்ராரத்னி மானதஹ தனுஃப் பிரமாண சாஹஸ்ரம் புண்ணியம் க்ஷேத்ரே ஸ்வயம்புவி புண்ணியக்ஷேத்ரே சிதா வாபி கூபாத்யம் புஷ்கராணி ச சிவகங்கேதி விஜ்ஞேயம் சிவஸ்ய வசனம் யதா தத்ர ஸ்நாத்வா ததா தத்வா ஜபித்வா ஹி சிவம் வ்ரஜேத் சிவக்ஷேத்ரம் சமாஸ்ரித்ய வசேத் ஆமரணம் ததா த்வாஹம் தசாஹம் மாஸ்யம் வா தபிண்டீகரணம் து வா ஆப்திகம் வா சிவக்ஷேத்ரே க்ஷேத்ரே பிண்டமதாபி வா சர்வ பாப விநிர்முக்தஹ சத்ய சிவபதம் லபேத் அதவா சப்தராத்திரம் வா வசேத் வா பஞ்சராத்திரகம் த்ரிராத்திரமேகராத்திரம் வா க்ரமா சிவபதம் லபேத் வர்ணானுகுணம் லோகே ஸ்வாசாரா ப்ராப்னுதே நரஹ வர்ணோத்வாரேன பக்த்யா ச தத்ஃபலாதிசயம் நரஹ சர்வம் க்ருதம் காமனயா சத்யஃ பலமவாப்னுயாத் சர்வம் க்ருதம் அகாமேன சாக்ஷாத் சிவபத ப்ரதம் ப்ராதர் மத்யான சாயாஹ்னம் அஹஸ்த்ரிஷ்வேகத க்ரமாத் ராதர்விதிகரம் ஞேயம் மத்யாஹ்னம் காமிகம் ததா சாயாஹ்னம் சாந்திகம் ஞேயம் ராத்ரவபி ததைவ ஹி காலோ நிஷீதோ வை ப்ரோக்தோ மத்யயாமத்வயம் நிஷி சிவபூஜா விசேஷேன தத்காலே அபீஷ்ட சித்திதா ஏவம் ஞாத்வா நரஹ குர்வன் யதோக்த ஃபலபாக் பவேத் கலௌ யுகே விசேஷேன ஃபலசித்திஸ்து கர்மணா உக்தேன கேனசித் வாபி ஹ்யதிகார விபேததஹ சத்வ்ருத்திஃ பாபபீருஷ்சேத் தத்தத் ஃபலமவாப்னுயாத் ரிஷயவூச்சுஹ அத க்ஷேத்ராணி புண்ணியானி சமாசாத் கதயஸ்வனஹ சர்வா ஸ்திரியஶ்ச புருஷா யான்யாஸ்ரித்ய பதம் லபேத் சூதயோகி வரஸ்ரேஷ்ட சிவக்ஷேத்ராகமாம்ஸ் ததா சூத உவாச சுணுத ஸ்ரத்தயா சர்வக்ஷேத்ராணி ச ததாகமான் இதி ஸ்ரீ சிவ மஹாபுராணே பிரதமாயாம் வித்யேஸ்வர சம்ஹிதாயாம் ஏகாதசோத்யாயஹ ஓம். இதுவரையிலும் ஸ்ரீ சிவ மஹாபுராணத்துல முதலாவது வித்யேஸ்வர சம்ஹிதையில 11 அத்தியாயங்கள் பூர்த்தி பண்ணியிருக்கோம். அடுத்து 12 அத்தியாயம் வித்யேஸ்வர சம்ஹிதையில ஆரம்பம், அது அடுத்து. ஓம் தத் சத்.
0: ஓம் நம சிவாய. யூ ஆர் லிஸ்னிங் டு Shaivam.org ரேடியோஸ், 24/7 ஸ்பிரிச்சுவல் சேனல்ஸ் ஃப்ரம் Shaivam.org. ஓம் நம சிவாய.
2: வைத்தியுடு మనల్ని కాపాడాలి అంటే మన మీద కరుణతో తప్పకుండా కాపాడతాడు, కానీ మన పొట్టలో పెట్టినటువంటి క్రిములు మీద కరుణ చూపించాడు అనుకోండి మనం ఏమవుతాం? ఆ క్రిముల మీద వైద్యుడి కరుణ వాటి పక్కకు తొలగించే వీడిని కాపాడతాడు. అలాగా తనను ఆశ్రయించిన వాడిని హింసించడానికి వచ్చినటువంటి వారిని తొలగించడంలో కూడా వైద్యుని వలె ప్రవర్తిస్తాడు. ఈ కర్మరూపమైన అనుభవం కూడా వైద్యుడు వలె ఆయన చేసేది. అందుకే శివుడికి వైద్యుడు అనే పేరుంది. వైద్యేశ్వరుడు, వైద్యనాథుడు ఇలాంటి మాటలున్నాయి. సంసార వైద్యుడు అని పేరు కూడా ఆయనకి ప్రత్యేకించి చెప్పారు. శివపురాణం అయితే చక్కగా చెప్పింది, నిదానజ్ఞస్య భిషజో రుగ్ణే హింసాం ప్రయుంజత నకించిదత్త నర్ఘుణ్యం ఘృణేవాత్ర ప్రయోజిక. ఇది శివపురాణ వచనం. నిదానజ్ఞుడైన వాడు, నిదానుడు అంటే చక్కగా డయాగ్నైజ్ చేయగలిగేవాడు. ఏమిటి రోగమో సరిగ్గా నిర్ధారించాలి. అటువంటి వాడు పాపం మనకి ఇప్పుడు దొరకరు. లక్షలు లక్షలు ఫీజులు తీసుకోగలరు, కడుపు నొప్పికి లెక్కలు లేని స్కానింగులు రాయగలరు, కానీ అసలు తెలుసుకోలేరు. ఎందుకంటే వాళ్ళకు ముందు ఆ వృత్తి మీద దైవభావం లేదు, దాన్ని సరిగ్గా అధ్యయనం చేయాలని లక్షణం లేదు. ఆ వృత్తితో ఎంత వేగం సంపాదిస్తావా అనే తాపత్రయం తప్ప. ఇప్పుడు మనకు కనిపిస్తున్న వైద్యంలో అదే. లేకపోతే ఇన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వచ్చినప్పుడు రోగాలు ఎంతమేరకు తగ్గాయో చూడండి. మామూలుగా ఉన్నవాడు అక్కడికి వెళ్ళొస్తే మరింత కాంప్లికేట్ అయ్యి కొత్త జబ్బులు కొన్ని లిస్ట్ తెచ్చుకుని రావాల్సి వస్తుంది. కారణం, సహజంగా ఉండవలసిన ఇంట్యూషన్ ప్రజ్ఞ అది నశించుతుంది రోజు రోజుకి. కేవలం వచ్చిన వ్యక్తిని నాడి చూసి వాడు చెప్పకుండానే వాడి యొక్క రోగ లక్షణం అంతా కనిపెట్టగలిగిన అపూర్వ వైద్య విజ్ఞానం నుంచి ఈ వైద్య విజ్ఞానం దాకా మనం ఎదిగిపోయాం కదా, ఎంతో దిగిపోయాం. ఇది వైద్య విజ్ఞానం అనుకుంటున్నాం. కారణం ఏంటంటే వైద్యం కేవలం సంపాదనకు సాధనం మాత్రమే అనుకోవడం వల్ల. ఏ దేశంలో అయితే విద్య, వైద్యం, ఆహారం ఈ మూడు వ్యాపారాలు అయిపోతాయో ఆ దేశం అన్ని విధాలా పతనమైపోతుందని శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు ఆ మూడే పెద్ద వ్యాపారాలు. ఎందుకంటే ఈ మూడిటి వల్ల డబ్బు వస్తే రావచ్చు, కానీ డబ్బు కోసం ఈ మూడు కావుట అది విశేషం. అందుకే వైద్యుడు కానీ, విద్య బోధించేవాడు కానీ, అన్నం పెట్టేవాడు కానీ డబ్బును ఆశించరాదు. పూర్వం పూటకోళ్ళమ్మలు కూడా అన్నం పెడితే ఇచ్చేది తీసుకునేవారు తప్ప అన్నానికి రేటు పెట్టలేదు. అదే అయ్యో గతి లేక చేసుకుంటున్నాం అనుకుంటూనే బాధపడుతూనే చేస్తున్నారు. ఈ మధ్య మనకి యజ్ఞాలు నిర్వహించే వాళ్ళు కూడా, అక్కడికి డబ్బు కట్టి వచ్చిన వాళ్ళకు కూడా రెండు ఇడ్లీలు అంటే రెండే ఇడ్లీ, మూడో ఇడ్లీ అడితే నువ్వు ఎంత ఇచ్చావు అని అడుగుతున్నారు. కానీ యజ్ఞాల దగ్గర కూడా అలాంటి దౌర్భాగ్య పరిస్థితులు వస్తున్నాయి. అందుకే అన్నంతో వ్యాపారం చేయడం అంత భయంకరమైన అవస్థ మనకు లేదు. అలాగే వైద్యం కూడా విషయాంతరం అనుకోవద్దు. ఎందుకు రాను రాను మనం దిగజారిపోతున్నాం అనే దానికి ఇక్కడ చెప్పడమే. నిదానజ్ఞస్య భిషజో రుగ్ణే హింసం ప్రయుంజత. నిదానం ఎరిగినటువంటి అంటే చక్కగా రోగ నిర్ధారణ చేయగలిగేటువంటి వైద్యుడు ఆ రోగ నిర్మూలన కోసం హింసను ఎలా ప్రయోగిస్తాడో, అంటే కాలు బెణికింది వెంటనే డాక్టర్ దగ్గరికి వెళతాం, తగ్గిస్తానంటాడు, లాగుతాడు, లాగినప్పుడు నరకమే, అయ్యో రేయో అంటే వాడు ఇక్కడ కావాలంటే అలా వంగున్నా పర్వాలేదుగా, నువ్వు తిన్న చేసే ప్రయత్నం చేయకుని వీడి అరుస్తుంటాడు. కానీ వాడి హింసింపబడ్డా గట్టిగా లాగుతాడు ఆయన, ఆ వైద్యుడు. ఆ 10 నిమిషాలు కరేలు ఉంటుంది, కానీ 11 నిమిషాలు హాయిగా ఉంటాడు వాడు. ఆ 10 నిమిషాలు కరేల మీద పెయిన్ ఎందుకు, వాడి తర్వాత బాగుపడ్డానికి. అలాగే మన ఆ రోగాలతో బెణికిపోయి ఉన్న మనల్ని బాగు చేయడానికి ఇటువంటి హింసారూపమైన దాన్ని ఇస్తాడు సంసార వైద్యుడైన వాడు. అంతేగాని హింస ఆయనకు స్వభావం కాదు. వైద్యుడి యొక్క హింస ఎలాంటిదో పరమేశ్వరుడి సృష్టి ద్వారా ప్రయోగించేటువంటి హింస అది. అందుకే ఈశ్వరుణ్ణి ఆశ్రయించిన వాడి జీవితంలో వచ్చే ఏ అనుభవాన్ని కూడా అతను హింసగా భావించరాదు, అది ఆయన ఇచ్చే ట్రీట్మెంట్గానే భావించమని తన నోటితో తానే శివపురాణంలో మనకు చెప్పాడు. అందుకే ఆయన పేరేమిటి, సంసార వైద్య అనే గొప్ప నామం. అందుకే ఏ రోగం వచ్చినా వైద్యేశ్వర అని తలంచుకోవడము, వైద్యనాథ సంసార వైద్య అనుకుంటే చాలు. అందుకే సంసార వైద్య సర్వజ్ఞ అన్నారు రెండో పేరానికి. సర్వజ్ఞుట్ట, సర్వజ్ఞుడు అంటే అద్భుతంగా చెప్పగలిగే అన్నీ తెలిసినవాడు, అన్నీ తెలిసిన వాడినే చక్కగా డయాగ్నైజ్ చేయగలిగేవాడు అని అంటాం మనం. అందుకే నిదానజ్ఞుడు, సర్వజ్ఞుడు ఈ రెండు పేర్లు మనం బాగా తెలుసుకుంటే చాలు. దయామయుడు, మనం బాధపడుతూ ఉంటే మనల్ని బాగు చేయడానికి మనకన్నా ఎక్కువ తపడతాడు పరమేశ్వరుడు, అంత దయామయుడైనటువంటి వాడు. కనుకనే వాడి యొక్క ప్రారంధాన్ని కూడా తొలగించగలిగేవాడు పరమేశ్వరుడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అహీరుష్ట సర్వాన్ జంభయన్ సర్వాశ్చ యాతు ధాన్య ప్రథమో దైవ్యో భిషక్. ఈ మూడు మాటలు మనకిచ్చేటువంటి అభయం అంతా ఇంత కాదు. అందుకే వేదంలోనే మరొక చోట భిషక్తమం త్వాం భిషజాం శృణోమి అని ఒక మాట ఉన్నది. మందుల్లోకెల్లా మందు, వైద్యుల్లోకెల్లా వైద్యుట్ట. మీకు ఇదే నామ విష్ణు శాస్త్రంలో నిర్వాణం భేషజం భిషక్ అని కనిపిస్తుంది. అందుకే అన్నిటికన్నా గొప్ప మంది ఏమిటయ్యా అంటే, వెన్నుని నామమే విమల ఔషధము, అన్నిటికీది పరమౌషధము, చిత్తశాంతికి శ్రీపతి నామమే హత్తిన నిజ దివ్యౌషధము అని అంటారు అన్నమాచార్య. అదేవిధంగా భగవన్నామం అందరికీ నిజమైన ఔషధం, పరమేశ్వరుడే పెద్ద ఔషధం. ఇది ఔషధాలకల్లా ఔషధం కనుక ఇది కాని మనం స్వీకరిస్తే దానివల్ల మరి వైద్యుడు అక్కర్లేదండి, మందక్కర్లేదా అండి అంటే, నిజంగా భౌతికమైన రోగం పోవడానికైతే ఏ వైద్యుడి వల్ల పోతుందో ఏ మందు వల్ల పోతుందో అలాంటి సరియైన వైద్యుడు సరియైన మందు దొరకాలంటే దీన్ని చేయాలి మంత్రాన్ని. ఇది విశేషం. ఇక్కడ ఈ ఒక్క మంత్రానికి మాత్రం కొంచెం ధ్యానం, ఋషి ఛందస్సు స్మరించుకుందాం. ప్రతి మంత్రానికి ఉంది, అన్నిటికీ కాదు. ఒక్కదానికి ఎందుకు స్మరించుకుంటున్నామంటే, ఇక్కడ ఈ రోజు ఈ మంత్రంలో చెప్పబడ్డ పరమేశ్వరుడు మనందరినీ అనుగ్రహించుగాక అని ఈ రోజుకు సాధనా విశేషంగా దీన్ని మనం స్మరించుకున్నాం. ఈ శబ్దరూపములతో పరమేశ్వరుడే పలుకుతున్నాడు. ఇక్కడ ఈ మంత్రానికి కణ్వ మహర్షి ఋషి అని చెప్పబడుతూ, ఛందస్సు అనుష్టుప్పు దైవం శంభుర్దేవత అని

ధరించినటువంటి వాడు జ్వలత్పావక సంకాసం, జ్వలిస్తున్న అగ్నివలే ఉండేటువంటి మూడు కన్నుల వాడు పరమేశ్వరుడు. ఆయన్ని దీనిలో తలంచుకోవాలి అని చెప్తున్నారు. ఈ ప్రసన్న శివుణ్ణి ప్రసన్నం చేసుకుంటున్న ఈ మంత్రములలో ఆరవ మంత్రానికి ఇటువంటి ధ్యేయమూర్తిని వివరించి చూపించారు. ఈ మంత్రానికి కవచం అని పేరు. సాధారణంగా ఎవరికైనా విష జ్వర రక్ష పిశాచ పీడలుగానే ఉంటే, అంటే ఇందాక చెప్పినట్టు ఆహి యాతుధాన్య బాధలుగానే ఉంటే, సరైనటువంటి ఉపనయన సంస్కారం పొంది సంధ్యావందనాది కృత్యాలు చేసే యోగ్యుడైన విప్రుడు లభిస్తే అతడి చేత ఈ మంత్రాన్ని 50,000 పర్యాయాలు జపింపజేసి ఈ ధ్యాన శ్లోకంతో ఆ తీర్థంగాని పుచ్చుకుంటే ఆ రోగ పీడితుడు తప్పకుండా వ్యాధిరహితుడై బాగుపడతాడు. అతడికి చుట్టూ ఆవరించి ఉన్న రక్ష పిశాచాది శక్తులు పోతాయి. ఇది ఒక ప్రక్రియా విశేషం. ఉదాహరణగా ఒక్కటి చెప్పాను, కానీ ప్రతి మంత్రానికి ఈ విధమైన ప్రక్రియలు చాలా చెప్పబడ్డాయి. అంటే ఎందుకు ఇది మాత్రం నేను చెప్పాను అన్నీ చెప్పకుండా అంటే, ఒక్కొక్క మంత్రాన్ని మీరు వినేటప్పుడు, దాని అర్థాన్ని వినేటప్పుడు, ఇదేదో మామూలు విషయం కాదు, దీనిలో మహాశక్తివంతమైన విషయం ఉందనే శ్రద్ధ ఒక్కటి మీరు చూపించడానికి, ఇందులో ఉన్న విషయములు సామాన్యములు కావు అనే అవగాహన మీకు కలిగించడానికి దీన్ని వివరించడం జరిగింది. అలాంటి దివ్య మంత్రముల యొక్క రహస్యాలు ఈశ్వరానుగ్రహం వల్ల మనం ఈ 9 రోజులు వినగలుగుతున్నాం. ఇందులో చెప్పబడ్డ సర్వ ఈశ్వర స్వరూపాలు మనల్ని అందరినీ రక్షించుగాక, శాస్త్రము చెప్పిన దివ్య ఫలములు ఇందులో ప్రతి ఒక్కరికి లభించుగాక అని ఈ యజ్ఞవేదికపై ఆ పరమేశ్వరుని మనం ప్రార్థిద్దాం. ఇది కవచ మంత్రం, రక్షాకర మంత్రం. మనల్ని బాధించే గోచర శక్తులు అగోచర శక్తులు ఈ రెండింటి నుంచి మనకు రక్షణ ఇవ్వగలిగే మహామంత్రం ఇది. అధ్యవోచదధివక్త అనేటువంటిది. ఇప్పుడు ఒక అర్థం మనం చెప్పుకున్నాం, పక్షపాత వచనములు పలుకోవాడు ఇవన్నీ. ఇంకొక అర్థంలోకి వెళితే నిజంగా ఒక్కొక్క మంత్రంలో ఉన్న ఒక్కొక్క అర్థం తీస్తుంటే ఒక మంత్రానికి 9 రోజులు పట్టచ్చేమో కూడా, అంత ఉంది. ఇదేమి అతిశయోక్తి కాదు, వేదం అంటేనే అంత. అందుకే వేదానికి అర్థం రాయొద్దు, అర్థం ఎక్కువగా వివరించద్దు అని ఎందుకు చెప్పారంటే, అర్థం రాస్తే ఇంతే అని పరిమితి చేసిన వాళ్ళు ఉంటారు. లెక్కలేని అర్థాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయని తెలుసుకోవడానికి ప్రయత్నం. భగవంతుడి మీద భక్తి అనురక్తి, ధర్మంపై శ్రద్ధ ఏర్పడడానికి అర్థం తెలుసుకోవడమే తప్ప మొత్తం తెలుసుకున్నామని చెప్పగలిగేటువంటి ధైర్యం ఆవిడికి లేదండి, అది విశేషం. ఇక్కడ ఈ మంత్రములో మరొక అర్థాన్ని చూసుకుందాం. అధివక్త అధ్యవోచత్, నిన్న చెప్పుకున్న దీని ముందు మంత్రం 5వ మంత్రం, శివేన వచసాత్వ గిరిశాచ్ఛావదామసి. ఈ రెండింటిలోని అంతర్లీనంగా ఒక విషయం ఉంది, అదేమిటంటే మాటకు సంబంధించిన విషయం. శివేన వచస, శివంకరమైన మాటతో, శివమయమైన మాటతో, అచ్చ ఓ నిర్మల గిరిశ వదామసి, నిన్ను మేము స్తోత్రం చేస్తుంటాం అని చెప్పుకున్నాం నిన్న. ఇప్పుడేమంటున్నారు, అధ్యవోచత్ అధివక్త, నువ్వు పలుకు అని. నేను పలుకుతున్నాను, నువ్వు పలుకు, అది రెండు మనం కలుపుకోవలసినవి. శివేన వచస, శివంకరమైన మాటతో నేను పలుకుతున్నాను, నిన్ను స్తోత్రం చేస్తున్నాను. నేను ఎప్పుడైతే నిన్ను స్తోత్రం చేస్తున్నానో, మరి నువ్వు బదులు పలకాలి కదా. నీ బదులు అది అధ్యవోచత్ అధివక్త, అది విశేషం. మొదటిది మనం మొరపెట్టుకోవడం, రెండవది పరమేశ్వరుడు అభయం ఇవ్వడం. మన శరణాగతి వాక్కు మొదటిదైతే ఆయన అభయవచనం రెండవది. ఈ రెండు మంత్రముల యొక్క కలయికలో ఉన్న అర్థం. మరి యొక్క అర్థం, నేను పలికాను శివేన వచస, శివంకరమైన వచస్సుతో పలికాను అని మనం అన్నాం, కానీ నిజంగా మనం పలికేమా? ఇక్కడ అలా ఆలోచించాలి, పలుకుతున్నది ఎవరు, వాక్కు ఎవరు, అది మనం పరిశీలించితే. ఇప్పుడు ఒక మాట నేను చెప్తున్నా లేదా మీరు మాట్లాడతారు, మాట్లాడినప్పుడు ముందు ఇది ఫలానా విషయం మాట్లాడాలి అని ఒక సంకల్పం మీలో జనిస్తుంది. ఈ సంకల్పం ఎలాగ అవతల వాడికి వ్యక్తం చేయాలి అంటే, మీకు ఎరిగున్న భాషలోని అక్షరాలు పదాలు వాక్యాలు నిర్మాణం చేసుకుంటారు. ఎక్కడ నిర్మాణం చేసుకుంటున్నారు? మనస్సులోనే. ఎంత క్విక్గా నిర్మాణం చేసుకుంటారో ఆశ్చర్యం, మనమే ఆలోచిస్తే ఆశ్చర్యపోతాం. ఆ తిట్టేటప్పుడు చూడండి, ఒక అరగంట సేపు ఎలా వస్తాయో మన నోటంటే ప్రవాహంగా మాటలు, అవతల వాళ్ళని ఏదైనా అనేటప్పుడు ఈ ఆయా క్షణంలోనే ఎలా ఫ్రేమ్ అయిపోతాయి వాక్యాలు, ఎవరు చేస్తున్నారు లోపల, ఆలోచించండి. చకచక చకచకా తయారైపోయి బయటికి ఇంకో వచ్చేస్తుంటాయి. అయితే ఇలాగ పలుకుల ముందు మనస్సులో ఫలానా విషయం చెప్పాలి అనే సంకల్పం, దాని తర్వాత క్రమంగా అది రూపుదిద్దుకుని ఒక వాక్యములుగా నిర్మాణం జరగడం, మన నుంచి బయటికి రావడం, ఈ మూడు వ్యవస్థలు జరుగుతూ ఉన్నప్పుడు ఈ మూడు వ్యవస్థల వెనకాలేముంది? శబ్దం మనలో పలకడానికి కావలసిన ఒక వ్యవస్థ ఉంది మనలో. లేకపోతే ఇంత గొడవ ఒక మూగవాళ్ళలోనూ జరుగుతూ ఉంటుంది, వాడు చెప్పలేకపోతున్నాడు. శబ్దం వెలికి తీసి తొయ్యగలిగేటువంటి

ప్రాణాగ్నుల ఒక సంఘర్షణ వల్ల పుట్టే ఒక మహాశక్తి లోపల ఉంది. ఆ మూల శక్తిలోకి మనం వెళితే, నువ్వు పలుకు పలుకుతున్నావు అంటే నీలో సంకల్పం రావడం వల్ల, సంకల్ప రూపంలో నీ మనస్సులోకి వచ్చినప్పుడే నువ్వు ఆ పాయింట్ దగ్గర గుర్తించగలుగుతున్నావు. చెట్టు మొదలెక్కడండి అంటే నేల మీద మనం చూపిస్తాం, మనకు కనిపించే చోటు గన కింద మరొకటి వేరు అనేటువంటిది, అది ఎంత లోతుకు పాతుకుందో మనకు తెలియదు. అలాగే మనకి వినబడుతున్న ఈ మాట వెనకాల ఒక మహా చైతన్యం అనేది ఒకటి ఉంది. ఈ సంకల్పానికి వెనకాల కూడా అది ఉన్నది. ఆ సంకల్ప వెనకాల ఉన్న ఆ శక్తి ఒకటి, దాన్ని గమనించాలి. మన మనస్సులోకి సంకల్ప రూపంగా వచ్చినప్పుడు దాని పేరు పశ్యంతి, అది లోపల తయారైనప్పుడు దాని పేరు మధ్యమ, బయటికి వినబడేటప్పుడు వైఖరి. ఈ మూడే మనకు తెలిసేవి, కానీ వెనకాల వేరు వలె మూలము వలె ఒకటి ఉందే, అది అసలు చైతన్యం అనేటటువంటిది. ఆ చైతన్యం అనేది ఉంటేనే ఈ మూడు పనిచేస్తాయి, బయటకు కనబడే ఈ మూడు. ఈ మూడు చెట్టు లాంటివైతే అది వేరు లాంటిది అనమాట. కనుక ఈ మూలమైన ఆ చైతన్యాన్ని గమనించడమే, దానినే పరావాక్కు అంటారు, దాన్ని పరాశక్తి అని అంటారు. ఈ పరావాక్ రూపమైన చైతన్యమే మిగిలిన మూడు రూపములుగా కూడా మనలోంచి వెలికి రావడానికి దోహదపడింది. యోగి అయినటువంటి వాడు శివంకరమైన వచస్సులు పలకగా, శివేన వచస, శివంకరమైన వచస్సులు అంటే మంత్ర జపం, నామ జపం, పారాయణలు ఇలాంటివి చెయ్యగా చెయ్యగా వాడిలో శుద్ధత ఏర్పడి పలుకుల మూలమైనటువంటి ఆ పరమాత్ముడు ఒకడు ఉన్నాడు నాలో, ఆయనే ఇవన్నీ పలికిస్తున్నాడు అని అర్థమైతే అప్పుడు ధైర్యంగా ఉంటాడు వాడు. అది విశేషం. అది తెలియాలి అంటే ముందు పలుకు ఎలా మారాలి మనది, శివేన వచస, శివంకరమైన వచస్సు పలకాలి. లేకపోతే తిట్లు తిట్టి అందరినీ నిందించి అబద్ధాలు ఆడేవాడు కూడా నా చేత పరమేశ్వరుడే మాట్లాడించాడంటే అవతల వాడు శిక్షిస్తాడు, శిక్షించి నా చేత పరమేశ్వరుడు శిక్షించాడంటాడు వాడు. అందుకు ఇవి ఇలాంటి చమత్కారాలతో పరమేశ్వరుడు మాట్లాడించాడు, ఇలాంటివి తప్పించుకోకూడదు. కొంతమంది అంటూ ఉంటారు అంతా నాది కాదండి ఈశ్వర సంకల్పం, అదొక అలవాటు అయిపోయింది. నిజంగా వాడు ఈశ్వర సంకల్పం ఈశ్వరుడి దయ అని అంతరంగంలోంచి అనుకుంటున్నాడా? అలా అనుకునేటంత హృదయం రావాలి అంటే శివేన వచస, ముందు నీ మాటలతో శివంకరమైన వచస్సులు అనగా అనగా అనగా అనిపించేవాడు ఆయనే అని అర్థమవుతుంది. అప్పుడు అంటాం అధ్యవోచత్, నేననడంలే ఆయనే అంటున్నాడు నా నుంచి. ఎలాగనుకుంటున్నాడు? అనగలిగి ఆ పలుకులు ఎందు ఆయనే ఈముడు ఉన్నాడు గనక అంటున్నాడు. అందుకే అధివక్త, అది విశేషం. నా వాక్కుల ఎందు అధిష్ఠించి ఉన్నవాడు అధివక్త, అధిష్ఠించి పలికేవాడు అధివక్త. అధిష్ఠించి పలికేవాడే పలుకుతున్నాడు గాని ఇది నాది కాదు అనే అహంకారం రా పోవడం అప్పుడు వస్తుంది అనమాట. అహంకార రాహిత్యం అనేది అలా అనగలిగేవాడే ఒక భాగవతాన్ని సృష్టించగలిగిన పోతను గారు అవుతారు. పలికెడిది భాగవతమట, పలికించడివాడు రమభద్రుండట, నీ పలికిన భవహ రమగునట అన్న మూడు మాటలే అధ్యవోచద అధివక్త అనే మాటలో దాగి ఉన్నాయి. ఎందుకంటే పలుకుతున్నట్లు నేను కనిపించినా పలికించేవాడు రామభద్రుండట, అది అధివక్త, నా లోపల పలికేవాడు ఆయన. పలికితే నా చేత ఎందుకు పలికిస్తున్నాడు? నే పలికిన భవహరమగునట, నేను పలికితే ఈ సంసార బంధములన్నీ తొలగుతాయిట, అదే అహీగిష్ట సర్వాంజం భయం యాతు ధాన్య. ఆ శ్లోక పద్యానికి శ్లోకానికి ఉన్న లింక్ అదే. భాగవతోత్తముడైన వాడు ఏ అనుభూతిలోంచి పలుకుతున్నాడో అనుభూతిలోంచి పలికే మాట వేదంతో సమానమవుతుంది. ఇది వేదం చెప్పిన మాట. అందుకు ఇది తెలుసుకుని మనం ఒక్కసారి పరమేశ్వరుని తలంచుకోవాలి. అందుకే మన వాళ్ళు ఏది మాట్లాడినా ఏది చదివినా పరమేశ్వరుని ఎందుకు తలంచుకుంటున్నారు అంటే అధివక్తవు నువ్వు గనక నా నోటంట నువ్వే పలకవయ్యా. నేను నా బుద్ధితోనే పలికినట్లయితే తప్పుడు పలుకులన్నీ పలుకుతాను. నువ్వైతే సర్వజ్ఞుడివి, సర్వవ్యాపకుడివి, ఆయన నువ్వు మాట్లాడినప్పుడు సత్యమే వస్తుంది. అందుకు ఈశ్వరుని శరణు వేడి మాట్లాడడం నేర్చుకో అని మన వాళ్ళు చెప్పారు. అంతేగాని ఏదో నమ్మకం కోసం ప్రేయర్ అండి అంటాడు వాడు. నమ్మకం కోసం ప్రేయర్ కాదు, నువ్వు పలుకుతున్నావనే లిమిటేషన్స్ నుంచి నువ్వు బయటపడి లోపల వాడిని రగుల్చు, వాడు చూసుకుంటాడు తర్వాత అంద దానికోసం. అందుకే తల్లి నిన్ను దలంచ పుస్తకము చేతన్ భూమితి నీవు నా యుల్లంబందున నిలిచి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లంబల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా అని మనం ఎందుకు నమస్కారం చేసుకున్నాం? నా యుల్లంబందును నిలిచి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లం బల్కుము, అమ్మ మంచి పలుకులు పలికించమ్మా నా నోటంట, నేను పుస్తకం పట్టుకు కూర్చున్నానంతే, నేను పలికేది పలికించేది నువ్వే అనేటువంటి ఆ సమర్పణాభావంతో మాట్లాడితే లోపల ఉన్న అధివక్త అధ్యవోచత్
మాట్లాడతాడు బయటికి. అలా మాట్లాడగలిగేటువంటి మన లోపలున్న సమస్త ప్రాణశక్తుల్ని కదిలించగలిగే శక్తి ఆయనకుంది. మన అందరిలోని గొప్ప మందు ప్రాణశక్తి, అదే వైద్యుడు అన్నిటికన్నా. అందుకు ఆ ప్రాణశక్తి రూపంలో ఉన్నవాడే ఇంద్రియ రూప దేవతలందరి యందు వ్యాప్తి చెందాడు గనక ప్రథమ అయిన ఆ ప్రాణశక్తి రూప చైతన్యమే దైవ్య ఇంద్రియములలో అంతర్యామిగా ఉన్నటువంటి వాడు. వాడే మన యొక్క ఈ సంసార రూపమైన రోగాలన్నీ పోగొట్టగలడు. అంటే ఇలాంటి వాక్కులతోనే మనం పోగొట్టుకోగలం గనక భిషక్. ఇది రెండవ అర్థం, రెండవ రహస్యం. ఇలా మనం గమనించితే ఎన్ని కనిపిస్తాయో రుద్రంలో, ఆఖరికి శివుడే కనిపిస్తాడు. అంత దివ్యమైనటువంటి మంత్రరాశిలో ఈ దివ్య మంత్రానికి ఇంత అర్థం చెప్పుకున్నాం మనం. ఆరు మంత్రములు పూర్తయ్యే ఇప్పుడు ఏడవ మంత్రంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ 7-8 మంత్రములు రెండు కలిపి ఒక మంత్రంగా మనం భావించాలి. అసౌ యస్తామ్రః అరుణ ఉత భభ్రుః సుమంగళః ఏచేయమాం రుద్ర అభితో దిక్షుశ్రిత సహస్రసో వై షాగుం హేడ ఈమహే. సహస్రసో వై షాం హేడ ఈమహే అని మనం విభజన చేసుకుంటే ఇక్కడ అసౌ ఈయన, అసౌ అంటే ఈయన అని అర్థం. ఈయన ఎలా ఉన్నాడండి? తామ్రహ అరుణహ బభ్రుహు అని మూడు వర్ణ విశేషాలు, రంగులు, మూడు రంగులతో ఉన్నట్ట. అరుణహ, అరుణహ అంటే ఎర్రనివాడు. అరుణాం కరుణాతరంగితాక్ష్యం గుర్తుకొచ్చింది కదా, ఎర్రగా ఉన్నట్టు ఆయన. పోని ఎర్రగానే ఉన్నాడంటే కాదు, బభ్రుహు, ఆ ఎరుపు కొంచెం విరిగి ఆయన బభ్రుహు బంగారు వర్ణంలోకి మారుతున్నాడు. తామ్రహ అరుణహ బభ్రుహు. తామ్ర అంటే పూర్తి రెడ్డిష్, అంటే రాగి తామ్రం అంటే పూర్తి రెడ్ కలర్, దాన్ని తామ్రహ. అరుణహ అంటే కొంచెం ఆ ఎరుపు విరిగింది, లేత ఎరుపు వర్ణం. బభ్రుహు అంటే గోరోజన వర్ణం, పింగళ వర్ణం అని చెప్తారు. కాస్త సువర్ణం, బంగారం కలిసినట్లుగా ప్రకాశిస్తున్నాడు. మూడు రంగులు ఇక్కడ చూపిస్తున్నారు. ఈ విధంగా ఉన్నటువంటి వాడు తామ్రహ అరుణహ బభ్రుహు. ఈ మూడు రంగులతో ఉన్నటువంటి వాడు మూడు రంగులుగా ఎందుకు కనిపించాడంటే సుమంగళ, మంగళము అంటేనే సు, సుమంగళ అని ఎందుకన్నారంటే గొప్ప మంగళ స్వరూపుడై ఉన్నాడు. ఎవరు? ఈయన. ఏదో దగ్గర పెట్టుకుని కూర్చొని చూపిస్తున్నట్లు. అసవు ఈయనేనండి, ఈయనే తామ్రవర్ణంతో అరుణవర్ణంతో బభ్రువర్ణంతో కనిపిస్తున్న పరమ మంగళ స్వరూపుడు అని. ఈయనేను ఒక దగ్గర చూపిస్తే అక్కడే ఉండిపోయాడా? కాదు, ఈయన గారే దిక్కులంతా విస్తరించిపోయాడు. ఏ చేయమాగం రుద్ర అభితో దిక్షశ్రితాః, దిక్కులంతటా కూడా ఆయన నుంచి వస్తున్నటువంటి శక్తులన్నీ కూడా రుద్రులు, ఎందరో వారు. అలాంటి రుద్రులు దిక్షుశ్రిత, దిక్షులు ఎందు వచ్చారు, అక్కడ ప్రతి దిక్కు ఎందు వారే ఉన్నారు. అభితః, ఆ దిక్కుల్లో ఎక్కడో తూర్పు దిక్క ఉత్తర దిక్క అంటే అభితః, అన్ని ప్రక్కల నుంచి, అంటే వాళ్ళని ఎవడు ఇక్కడే ఉండు అక్కడే ఉండు అని శాసించరు. వాళ్ళందరినీ శాసించేవారు, సర్వదిక్కుల్ని శాసించేవారు వాళ్ళు. అందుకు ప్రతి చోట అభితః అంటే అన్ని వైపులా, అన్ని విధములా వారు వ్యాపించిపోయి ఉన్నారు. దిక్షు అన్ని దిక్కుల యందు అన్ని విధములా వ్యాపించిపోయి ఉన్నటువంటి వారు. ఆ వ్యాపించున్న వాళ్ళు ఎలాగా తమ శక్తుల్ని మొత్తాన్ని చూపిస్తున్నారు. ఆ చూపించేటప్పుడు ఆ ప్రచండ లక్షణం ఇవన్నీ కూడా గోచరిస్తున్నాయి. వారి యొక్క ఆ ప్రచండమైన హేడ, హేడ అంటే ప్రచండత్వం, ఉగ్రత్వం, రౌద్రత్వం, వీటిని మేము ఈ మహే మా స్తోత్రములు మొదలైన వాటితో ప్రసన్నం చేస్తున్నాం అన్నారు. అంటే పరమేశ్వరుడు తన ప్రచండ శక్తుల్ని విశ్వమంతా వ్యాపింపజేస్తే ఆ వ్యాపించిన ఈశ్వర శక్తుల్ని మా స్తోత్రాదులతో మాకు అనుకూలంగా మలచుకుంటున్నాం. అది విశేషం. పరమేశ్వరుడు మనకు అనుకూలం కావాలనే కదండి మనం చేసే అన్ని సాధనలకి ఫలితమేమిటి? ఈశ్వరానుకూలతే మన యొక్క సాధనలకి ప్రయోజనం. ఆ ఈశ్వరుడు ఈయనే అంటే ప్రత్యక్షంగా కనిపిస్తున్నాడండి. ప్రత్యక్షంగా కనిపించేవాడు ప్రత్యక్షం ఈయనే అంటే మరొక ప్రమాదం, మనకి ఇక్కడే ఉండిపోయాడు ఇంతే పరిమితుడు అని కాదయ్యా. దిక్షుశ్రిత, సర్వదిక్కులందు వ్యాపించి ఉన్నటువంటి వాడు ఆయన మా ఎడల ప్రసన్నుడగ్గాక మేం చేసే స్తోత్రాలతో. అది దీని యొక్క అంతరార్థం. ఇప్పుడు చూద్దాం ఎర్రని వాడెవడు. ఇవన్నీ కూడా మనం గమనించితే ఈ రెండు మంత్రాలు ఆదిత్యాత్మక రుద్రస్తుతి అని అంటారు దీన్ని. ఆదిత్యమయుడైన పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేస్తున్నారు ఇక్కడ. అంటే సూర్యస్వరూపుడైన శివుణ్ణి స్తోత్రం చేయడం. సూర్య మంత్రాలు ఈ రెండు ఇక్కడ మనం పరిశీలించినట్లయితే పరమేశ్వరుని యొక్క గొప్పతనం అంతా మనం తెలుసుకోవాలి అంటే ఒక్క
ఒక్క సూర్యుడిని అబ్జర్వ్ చేస్తే చాలు మనం. సూర్యుడిని అబ్జర్వ్ చేస్తే చాలు ఈశ్వరుడు అంటే ఏమిటో అర్థమవుతుంది. ఎందుకంటే మనకు తెలిసిన ఈశ్వరుడు సూర్యుడే. పరమేశ్వరుడు ఏం చేశాడంటే మనల్ని కాపాడడానికి తన యొక్క శక్తిని ఒకచోట ఉంచాడు. ఆ శక్తితో ఆ పరిధిలో ఉన్న వాళ్ళందరికీ ఆ శక్తి లభిస్తోందనమాట. ఎందుకంటే అగ్ని ఒక్కడైనప్పటికీ కూడా ఊళ్ళో 10 ఇళ్లలో 10 దీపాలు వెలిగించుకున్నాం. 10 దీపాల్లో అగ్ని ఒక్కటే, కానీ ఏ దీపానికి ఆ దీపమే కదా. ఇన్ని దీపాలలో అగ్ని ఒక్కటే. మన అగ్నిని ఆరాధించాలంటే ఏం చేస్తాం? 10 ఇళ్ల దీపాలు నడి రోడ్లో పెట్టి దండం పెట్టాం కదా. ఎవడింట్లో దీపానికి వాడు దండం పెట్టుకుంటాడు, తద్వారా అగ్నిని నమస్కరించుకున్నట్లే. అలాగా ఎన్నో సౌర మండలాలు ఉండొచ్చు, ఎన్నో సౌర కుటుంబాలు ఉండొచ్చు, కానీ మన సౌర కుటుంబంలో ఉన్న మన సూర్య భగవాను మనం చూసి పరమేశ్వరాన్ని నమస్కరించుకోవాలి. ఇంకొక దారి లేదు. ఎందుకంటే ఆ ఈశ్వరుడు యొక్క మహాచైతన్యం ఏదైతే ఉందో ఆ అసలు జ్యోతిస్వరూపం మనం చూడలేము. నిజంగా మనం చీకటిని చూడలేము అనుకుంటాం, అందుకు వెలుగు ఉండాలి అనుకుంటాం. వెలుగును చూడగలమా ప్రశ్నించుకోండి. తీక్ష్ణమైన వెలుగు మన ముందు ఉంటే మనకు ఏదైనా కనిపిస్తుందా? ఉన్న కళ్ళు గుడ్డ అయిపోతాయి, అవునా లేదా? అందుకు మహాతీక్ష్ణమైన కాంతిని భరించడం మహాకష్టం. బృహస్పతి శివుని కోసం కాశీక్షేత్రంలో తపస్సు చేస్తూ ఉంటే ఒక్కసారి శివుడు వచ్చేసేట. ఎలాగూ మొత్తం తన ప్రకాశాన్ని చూపించేట, చూపించుకొని గుడ్డివాడైపోయాడు బృహస్పతి. చాలాసేపు స్తోత్రం చేసేట, ఏడ్చేట, కానీ కనిపించట్లేదే స్వామి అని. అప్పుడు దయామయుడై మళ్ళీ చూపు ఇచ్చే అని కనిపించేట. అంటే అర్థం, మన చూపుకి ఒదిగేలా కనిపిస్తాడు తప్ప మనం ఆయన పూర్తిగా చూడలేము. సూర్యుని మాత్రం చూడగలమా అండి? ఎంత దూరంలో ఉంచితే మనం చూడగలమో అంత దూరంలో మనల్ని ఉంచి ఆయన కనిపిస్తున్నాడు. ఎంత దయామయుడండి, భూమిని ఒక చోట అలా ఉంచాడు ఆయన, ఆకక్షలోనే తిరగమన్నాడు. అందుకే సూర్యుణ్ణి బాగా అబ్జర్వ్ చేస్తే పరమేశ్వరుడు అర్థమవుతాడు. ఎందుకంటే మనకి నేరుగా కనిపించే పరమేశ్వరుడు సూర్యుడే. మీరు ఆ సూర్యుణ్ణి విష్ణు అనండి, రుద్రుడనండి, ఇంద్రుడనండి, లేదా అమ్మనండి, ఏమనండి, మనం ఉపాసించేది మాత్రం సూర్యుణ్ణే. అందుకే వేదం ఏకం సత్ విప్రా బగుధా వదంతి అనే మంత్రం ఎక్కడ చెప్పిందో తెలుసా? సౌర మంత్రముడు చెప్తున్నప్పుడు చెప్పింది, సూర్య మంత్రాలు చెప్తున్నప్పుడు చెప్పిన మంత్రం ఇది. ఆయన్నే మనం వరుణ, మిత్ర, ఇంద్ర, ఖగ, పూష అని చెప్తున్నాం. ఒక్క ఆయన్నే ఇన్ని విధాలుగా చెప్తున్నాం. ఏదో మన నమ్మకం కొద్ది కాదు. విప్రా అని వేసింది అక్కడ శబ్దం. విశేష ప్రజ్ఞ గలవారు అంటే ఇంద్రియాతీతమైన ప్రజ్ఞ గలవారు ఆ సూర్యుని యొక్క మహాశక్తుల్ని గమనించి ఆయా శక్తి విశేషాలు చెప్పారు. మనం పరిశీలించినప్పుడు సూర్యుడు ప్రసన్నంగా వస్తాడు, ప్రచండంగా వెలుగుతాడు, ప్రసన్నంగా అస్తమిస్తున్నాడు. ఈ మూడు విధాలుగా ఎందుకు మూడు రకాలుగా కనిపించాలి ఆయన? అంటే ఒకే రకంగా కనిపిస్తే సృష్టి సాగదు. ఎప్పుడు సూర్యుడు కామ్గా ఉన్నాడు అనుకోండి, వర్షాలు పడవు, కరువులు వస్తాయి, కాటకాలు వస్తాయి, రోగాలు వస్తాయి అనేకం. అందుకు ఆయనకు తెలిసి తెలియాలి ఆ వ్యవస్థ. ఎందుకు ప్రచండంగా ఉన్నాడో, ఎందుకు ప్రసన్నంగా ఉన్నాడో ఆయనకే తెలుసు. అందుకు ఆదిత్య మండలాంతర్వర్తి అయినటువంటి పరమేశ్వరుణ్ణి ఆరాధించడమే భారతీయ సంస్కృతికి మూల విజ్ఞానం. అందుకే వేదాల్లో మీరు ఏది వెతకండి అది సౌరానికి సంబంధించినదే. అందుకే సౌర మతం అని మనకు ప్రత్యేకించి ఒక మతం ఉంది. ఈ రోజుల్లో మనకి ఉన్న హైందవానికి అసలు వచ్చిన రోజులు. అలాంటిది మనకి 5 రకాల మతాలు ఉన్నాయని, సౌర మతం, వైష్ణవ మతం, శక్తి మతం, గణపతి మతం, శివ మతం, పంచమతములు ఇవి కాక సుబ్రహ్మణ్య మతం, 6వ మతం షణ్మతములు అని చెప్తారు. ఈ షణ్మతముల వారు కూడా సూర్యుల్లోనే ఆరాధిస్తున్నారు, మీరు బాగా గమనించండి. విష్ణు భక్తులు అనుకున్న వారు కూడా సూర్యనారాయణుడు అని నమస్కరిస్తారు. విష్ణు శాస్త్రం తీయండి, దాని ప్రతి మంత్రానికి మూలం వేదంలో చెప్పబడ్డ సూర్యనామములే. పందులో చెప్పే ప్రతి నామానికి అది మూలం. మొత్తం సూర్యపరంగా దాన్ని వ్యాఖ్యానించవచ్చు. రవిర్విరోచన సూర్య సవిత రవిలోచన ఆదిత్య, ఇవన్నీ అందరూ కనిపించేవి. అందుకు ఈ ఆదిత్య రూపుడైనటువంటి ఆయన్నే మనం త్రయీమూర్తి దివాకర అని కీర్తిస్తూ ఉన్నాం. నవగ్రహములు ఎక్కడి నుంచి వచ్చాయి? సూర్యుడి కంట్రోల్లోనే మొత్తం వెళుతూ ఉన్నాయి. అందుకు ఆదిత్యుణ్ణి శివస్వరూపంగా భావించాలి. భావించాలేమిటి? ఉన్నదే గుర్తించాలి అని అర్థం. శివుడు అంటే శుభస్వరూపుడు, సుమంగళ అది విశేషం. ఆదిత్యుడు లోకానికి శుభంకరుడు. అందుకే ఇక్కడ వేదం అసౌ అనే మాట వేసింది. ఇది విశేషం. మంత్రం ఎలా ప్రయోగిస్తుందో చూడండి. అసౌ అంటే ఈయనే అన్నాడు, అది విశేషం. ఈయనే అని ఎందుకండి? ఇప్పుడు శివుడు నీలకంఠుడు సర్పాభరణుడు చక్కగా జటాజూటం పెట్టుకున్నవాడు అంటే ఈయనే అని అనగలమా?
ఈయన ఎవరినైనా చూపిస్తే ఏ డ్రామా నుంచి వచ్చేవయ్యా అని అంట. ఎందుకంటే మనకు వెంటనే ఒప్పుకోలేం ఎంత మాట్లాడినా. అందుకు అంత చక్కగా జటాజూటధారి అనేటువంటి స్వామిని గాని శంఖ చక్ర గదాపద్మధారిని గాని ఈయనే అనలేం. నా హృదయంలో ధ్యానించుకున్నవాడు ఏదో వైకుంఠవాసి కైలాసవాసి అంటున్నాం గాని ఈయనే అనగలమా అండి? ఈయనే పట్టుకుని అనగలిగేవాడు సూర్యుడే. అందుకు అదిగో ఆయన గారే ఈయన గారే అని మనం చూపించగలిగేది సూర్యుడినే. అందుకే వేదంలో సూర్యుడు గురించి నేరుగా చెప్పిన ప్రతి మంత్రము కూడా అసౌ అనే శబ్దాన్నే ఎక్కువ ప్రయోగించింది. అసావాదిత్యో బ్రహ్మ అని అంటారే, సంధ్యావందనం చేసుకునే అలవాటు ఉంటే చెప్పనక్కర్లేదు దీనికి. అసౌ ఆదిత్య బ్రహ్మ, ఈ ఆదిత్యుడే బ్రహ్మము. ఆదిత్యుడికి చెప్పింది అసౌ అని. అందుకే అసౌ అనే మాటే మనకు చెప్తోంది ఆదిత్యుడికి సంబంధించిన విషయం అని. అంటే శివుడు ఎక్కడున్నాడు ఇప్పుడు? ఇదిగో ఇక్కడే ఉన్నాడు. ఇంతవరకు మేము ఇక్కడే ఉన్నాడన్న విషయం ఎప్పుడు తెలిసింది? నమస్తే రుద్రమన్యవా ఇవన్నీ అన్న తర్వాత ఆ పరమేశ్వరుడు మన బుద్ధికి, నాయన ఎక్కడో దూరంగా లేని నాయన, నీకు దగ్గరగే ఉన్నాను. ఎంత దగ్గరగా అంటే ప్రకృతి నిండా నేను ఉన్నాను. నీకున్న ప్రకృతి అంతా సూర్యభగవాన్ నుంచే వచ్చింది. మీరు సైన్స్ తెలిసిన మహామేధావులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఆలోచించండి, మనం చూస్తున్నటువంటి ఈ వాతావరణం అంతా సూర్యుడి వల్ల ఏర్పడిందే కదా. మనం చూస్తున్న పంచభూతాలు గాని, ఈ భూమిలో ప్రతి వస్తువు కూడా గరికపోత మొదలుకుని మన వరకు కూడా ప్రతిదీ సూర్యశక్తితోనే నడుస్తుంది. అవి సంపాదించుకుని ఆహారాలు, వాటి వ్యవస్థలు, వాటి మెలకువ, నిద్ర, వాటి వ్యవహారం అన్ని సూర్యుని వల్లే ఆధారపడి నడుస్తుంది. ప్రాణశక్తి ప్రదాత సూర్యుడు, పంచభూత వ్యవస్థకి ఆయన కారకుడు. అందుకు సూర్యుడు వీటి కారకుడు ఆయన, పాలకుడు ఆయన, సంహారకుడు ఆయన.

0: ఆఖరికి సర్వామర్త్య పలాయన ఔషధం, సర్వ దేవతల్ని పలాయనం చేయించుతున్నటువంటి అతి జ్వలాకరం భీకరం అతి భయంకరమైనటువంటి దానిని నిక్షిప్తం గరళం, గరళంలో దాచుకున్నది. గళే నగిలితం మోద్గీర్ణం, మింగలేదు బయట కుమ్మలేదు, అలా పెట్టుకున్నావే పరమేశ్వర. అంత దయామయుడైనటువంటి నీ యొక్క కారుణ్యం భువన భయ భంగ వ్యసనత్వాన్ని తెలియజేస్తుందయ్యా, కృపావిధేయ పరమేశ్వర అంటున్నాడు. తన దయకి తానే లొంగిపోతాడు, అది విశేషం. అందుకు కృపాలువైన ఈశ్వరుని యొక్క పరమోపకార క్రియని చెప్పినటువంటి ఈ దివ్యలీలని మహిమ స్తుతికర్త అయినటువంటి పుష్పదంతాచార్యులు కాచ్యాయన వరరుచి ఇంత చక్కగా కీర్తించాడు. ఇప్పుడు మనం ఎన్ని లీలలు చెప్పుకున్నాం? స్వామి యొక్క లింగోద్భవ లీల, అందులో ఉన్న కాలాగ్ని రుద్రతత్వం, అందులో ఉన్న వైజ్ఞానిక తత్వం, వేదాంత తత్వం రెండింటినీ వివరించుకుని అటుపై భక్తానుగ్రహ లీల, ఆ భక్తానుగ్రహంలో ధర్మాధర్మ పరిశీలన అనే దాన్ని చెప్పి ఎటువంటి వాడైనా ఈశ్వర కృపకు పాత్రుడే అని బోధించి, అటు తర్వాత ఎలాగైనా సరే లోకాన్ని కాపాడడానికి పరమ కరుణాలుగు అని ఈ లీలలో వర్ణించి, బ్రహ్మాండ క్షయ చకిత దేవాసుర కృపా విధేయస్యాసీజ్యస్త్రినయన విషం సంహృతవత సకల్మాష కంఠే తవ నకురుతే నశ్రియమహో వికారోపి శ్లాఘ్యో భువన భయ భంగ వ్యసనినః. తెల్లనైనటువంటి స్వామి యొక్క దివ్య శరీరంలో ఆ నల్లని మచ్చ, ఆ నీలకంఠం ఉన్నదే, అది శ్రియం అలంకారంగా ప్రకాశించుకున్నది అని చెప్పి, వికారోపి శ్లాఘ్యః, అది నిజానికి తెల్లని వాని వద్ద ఈ నల్లని విషపు మచ్చ ఉండడం వికారమే, అయినప్పటికీ శ్లాఘ్యం పొగడదగినటువంటి అందమైనటువంటి అలంకారంగా కనిపిస్తున్నది. ఎవరి వద్ద అలా కనిపిస్తుందంటే, ఎవరు జగద్రక్షకుడో అటువంటి వాని వద్ద వికారం కూడా అలంకారంగా కనిపిస్తున్నది అని ఒక అద్భుతమైన మాటను చెప్పి పరమేశ్వరుని యొక్క కరుణామయమైనటువంటి లీలని ప్రకటించేటువంటి హాలాహల భక్షణ కథని ఇందులో ప్రస్తావించాడు మహిమ్న స్తుతికారుడైన గంధర్వుడు పుష్పదంతుడు మహాకవి కాచ్యాయన వరరుచి. ఇది మహిమ్న స్తోత్రం అని చెప్పడంలోనే విశేషం మనకు తెలుస్తున్నది. ఎందుకంటే మహత్ శబ్దం శివునికి వాడబడుతూ ఉన్నది మనకి. మహత్ అంటే సర్వోన్నతమైనటువంటి స్థితిని తెలియజేస్తుంది, ఈశ్వరత్వమే మహత్వంతో కూడుకున్నటువంటిది. ఆ మహత్ శబ్దం ఆయన వద్ద ఉంది కనుకనే మహేశ్వర మహాదేవ అనే మాటలు ఆయనకు వాడుతున్నాం. అందుకే మహిమ్న అనేది కూడా శివునికి సరిపోతున్నటువంటిది. ఇటువంటి శివమహిమ్న స్థుతిని సమకూర్చినప్పుడు ఈ మహానుభావుడు ఎన్ని రకాలైనటువంటి వైచిత్ర్యాన్ని చూపిస్తూ మంత్రమయంగా ఒక్కొక్క శ్లోకాన్ని రచించారనేది ఎప్పటికప్పుడు ఆ శ్రద్ధ గౌరవం కలిగి ఒక్కొక్క శ్లోకాన్ని మనం వింటే ఆ మంత్రాన్ని అనుసంధానం చేసుకున్నంత ఫలితం మనకి లభిస్తుంది. అటు తర్వాత 15వ శ్లోకం, ఇదొక అత్యద్భుతమైన పరమేశ్వరుని యొక్క విజయలీలని చూపిస్తున్నారు. ఆ విజయలీల ఏది అంటే కామ విజయలీల, అంటే మన్మథుడిపై స్వామి సాధించినటువంటి విజయం. కామారి అని శివునికి పేరు, కామునకు అరి శత్రువు అని. అసిద్ధార్థానైవ క్వచిదపి స దేవాసుర నరే నివర్తంతే నిత్యం జగతి జయినో యస్య విశిఖాః సపశ్యన్నీసత్వామితరసుర సాధారణమభూత్ స్మర స్మర్తవ్యాత్మ నహి వశిషుపచ్చ పరిభవః. ప్రతి ఒక్క శ్లోకంలో ఒక చక్కని సుభాషితం లాంటి మాటను ఆయన చూపిస్తున్నాడు. ఇక్కడ నహి వశిషు పచ్చ పరిభవ అన్నాడు. ఎవరైతే ఇంద్రియ నిగ్రహ సంపన్నులైన మహాత్ములో వారిని గాని అవమానించితే అలా అవమానించే వారికి సద్గతులు ఉండవు అనేది ఇందులో చూపిస్తున్నారని. ఆ విశేషాన్ని ఎంత అందంగా చెప్తున్నారంటే, అలాంటి ఇంద్రియ నిగ్రహ సంపన్నుడైన వాడు ఎవడు అంటే మహేశ్వరుడే. నిగ్రహానికి విజయానికి శివుడే సంకేతం. అలాంటి నిగ్రహస్వరూపుడు తపస్వరూపుడు అయిన పరమేశ్వరుని మనస్సుని చంచలింపజేద్దామనుకున్నవాడు మన్మథుడు. దానికోసం ఆయన బయలుదేరి వచ్చాడు. ఇది శివలీలల్లో చాలా చక్కని లీల. మన్మథ దహనం అనేటువంటిది చాలా చక్కని లీల. కామదహనం, కామదహనోత్సవం అని మన పర్వదినాల్లో కూడా ఒకటి చెప్పబడుతున్నది. ఈ కామదహనంలో చాలా విశేషమైనటువంటి తాత్విక సంకేతాలు ఇత్యాదులన్నీ ఉన్నాయి. శివుడు కామారి కాలారి, ఇది విశేషం. కామారి అంటే మన్మథుని సంహరించినవాడు, అలాగే కాలారి అంటే యముణ్ణి సంహరించినవాడు. యముణ్ణి ఎప్పుడు సంహరించాడంటే మార్కండేయుణ్ణి రక్షించడానికి యముణ్ణి సంహరించాడు. అటు తర్వాత మళ్ళీ యముడు పశ్చాత్తప్తుడైనప్పుడు ఆయన తిరిగి బ్రతికించాడు దేవతల కోరిక మేరకు. అలాగే మన్మథుడిని కూడా తిరిగి బ్రతికింపజేశాడు, అది వేరే విషయం. కానీ కాముణ్ణి కాలుణ్ణి కూడా నిగ్రహించి శిక్షించినటువంటి వాడు పరమేశ్వరుడు, అందుకే ఆయన్ని మనం ఆశ్రయించాలి. ఎందుకంటే వీళ్ళిద్దరే అన్ని చిక్కులకి హేతు, కాముడు కాలుడు. కాముడు పుట్టుకకి కారణం వాడు, కాలుడు మరణానికి కారణం వాడు. ఈ జననము మరణమే సంసారానికి కారణం. అందుకే ఈ రెండిటికి కారణమైన ఆ ఇద్దరిని జయించాడు. అందుకు శివుణ్ణి ఆశ్రయించిన వారు జనన మరణ పరంపర నుంచి జయించగలరు. ఇది విశేషం. కామారి కాలారి అనడంలో ఉన్నటువంటి అంతరార్థం. అలాంటి ఆ పరమశివునిపై విజయం సాధించాలని బయలుదేరాడు. ఎవరు? మన్మథుడు. మన్మథుడు అంటే ఎవడు? నిజానికి అతడు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత పుట్టిన ఒక దేవత. ఎందుకు పుట్టాడు? ఈ జగత్తుని కామము అనేటువంటి శక్తితో కర్మకు ప్రేరేపించి తద్వారా జగన్ నిర్వహణ కోసం ఈశ్వర సంకల్పం చేత బ్రహ్మ యొక్క మనస్సు నుంచి ఉద్భవించాడు. అతను ఎందుకు ఉద్భవించాడు? సృష్టి నిర్వహణ కోసం ఉద్భవించాడు. అంతేగాని సృష్టికి కూడా హేతువైన పరమేశ్వరుని వీడు చలింపజేయడమా చెప్పండి? ఏదో సృష్టిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ వీడి ఇష్టం, ఎంతైనా చేయొచ్చు. సృష్టిలో ఉన్న దేవతలు గాని, మహర్షులు గాని, చివరికి తపస్సులు గాని, మునులు గాని, మానవులు గాని, ఎవరైనా సరే వాడికి లొంగవలసిందే. అలాంటి దర్పం వాడి దగ్గర ఉంది, ఎవరినైనా నేను లొంగదీయగలను అనేటువంటి దర్పం వాడి దగ్గర ఉంది. మహర్షుల తపస్సుల్ని కూడా వికలం చేయగలిగిన వాడు. అంతేకాదు సమస్త భువనాలని జయించినటువంటి మహామహా రాక్షసుల్ని అవలీయులుగా జయించిన వాడు మన్మథుడే. ఎందుకంటే ఎలాంటి రాక్షసులైనా కోరిక దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం వాళ్ళు ఓడిపోయారు కదా, కాముని వద్ద ఓడిపోయారు. అందుకే రాక్షసులను సైతం నిర్వీర్యులను చేయగలిగిన వాడు ఈ మన్మథుడు ఒక్కడే, అది వాడి గర్వం. అందుకే శివుడు తపస్విగా ఉన్నప్పుడు పార్వతీదేవి ఆయన్ని సేవించుకుంటూ ఉంటే ఈ శివపార్వతులు ఇద్దరిని ఎలాగైనా కలపాలని, శివశక్తులు ఏకమై ఉద్భవించే కుమారస్వామి వల్ల తారకాసుర సంహారం జరుగుతుందని భావించిన దేవతలందరూ ఈ శివుడు అమ్మవారిపై చూసి మరులుకునేటట్లుగా చెయ్యాలి అంటే ఏదైనా ఒక ప్రేరణమైన వస్తువుని తీసుకోవాలి గనక మన్మథుణ్ణి తీసుకొచ్చాడు ఇంద్రుడు. ఎందుకంటే తద్వారా శివుడి యొక్క తపస్సు సడలించి పార్వతీదేవికి శివునికి వివాహం జరిపించాలని ఆయన కోరిక. అందుకు మన్మథుణ్ణి పిలిపించట ఇంద్రుడు. ఆ పిలిపించినప్పుడు ఆ సభలో ఎందరో దేవతలు ఉన్నారు, కానీ మన్మథుడి వైపే అనురాగంగా చూసేట ఇంద్రుడు. ఆహా, బాస్ ఎప్పుడైనా కింద పనిచేసేవాడి వైపు కాస్త ఆదరంగా చూస్తే వాడికి ఎలాంటి ఆనందం కలుగుతుందో అలాంటి ఆనందం కలిగింది మన్మథుడికి. ఇందరి దేవతల్లో నాకే చాలా గౌరవం ఇచ్చాడు అని, కానీ ఆ గౌరవం అవసరం కొద్దీ ఏర్పడిందని వాడికి తెలియదు. అంతే కదండి, ఏదైనా పనప్ప చెప్పాలన్నప్పుడు లేనిపోని గౌరవాన్ని కూడా అధికారులు కల్పిస్తూ ఉంటారు. ఒట్టప్పుడు ఫైళ్లు మొహాన విసిరు కొట్టినా అవసరం వచ్చినప్పుడు మాత్రం ముందు గదిలోకి పిలిచి ఎన్నైనా బాగున్నావా, ఏమైనా అవసరం ఉందా, కావాలంటే అడ్వాన్స్ తీసుకో, ఇవన్నీ చెప్పి తర్వాత పని చెప్తారు. అలాగే మన వాడిని కూడా చక్కగా పిలిచి దగ్గరికి పిలిపించి కూర్చోబెట్టుకున్నట్ట మన్మథుణ్ణి. దానితో అసలే ఒక గర్వం ఉంది, ఎవరినైనా సరే చివరికి ఇంద్రుడు గారిని కూడా లొంగదీయగలను అనేటువంటి గర్వం ఉంది. దానికి తోడు అందరికీ అధిపతి అయినటువంటి అమరేంద్రుడే దగ్గర కూర్చోబెట్టుకున్నప్పుడు మరింత గర్వం వచ్చి ఇప్పుడు ఏం చేయమంటావో చెప్పు అన్నాడు. నీ వజ్రాయుధం ఓడిపోయిన చోట నా కుసుమాయుధం గెలుస్తుంది అన్నాడు. నీవు వజ్రాయుధంతో సాధించలేని వాటిని నేను నా చెరకు విల్లుతోని పువ్వుల బాణాలతోనే సాధించాను, ఆ విషయం నీకు తెలుసు, ఎవరిని వశం చేయమంటావో చెప్పు అన్నాడు. ఈయన నవ్వుతూ ఉన్నాడా? నవ్వుతుంటే ఇంకా గర్వం పెరిగింది, గర్వంతో మాటలు బాగా పెరుగుతున్నాయి. దేవతల్ని వశం చేయమంటావా, మహర్షులను వశం చేయమంటావా, ఎవరిని వశం చేయమంటావు? చివరికి దేవదేవుడైన శివుణ్ణైనా లొంగదీయగలను అన్నాడు ఆయన. ఇదిగో ఈ మాట నేను ప్రకటన వస్తే చాలు, నాకు కావలసింది అదే అన్నాడు. సరే బయలుదేరన్నాడు. అన్ని సిద్ధం చేసుకుని బయలుదేరాడు ఈయన. ధను పుష్పం మౌర్వి మధుకరమ ఈ పంచవిశిఖాహ అని మనకి సౌందర్యలహరిలో వర్ణిస్తారు. ఆ విధంగా చక్కగా చరకవిల్లు, పువ్వుల బాణాలు, తుమ్మెద నారి ఇవన్నీ సిద్ధం చేసుకున్నాడు. చిలకలు పూంచినటువంటి రథాన్ని ఏర్పాటు చేసుకుని మలయ పవనుణ్ణి వసంతుణ్ణి తనకు సహచరులుగా చేసుకున్నాడు. రతీదేవి ఆయన యొక్క భార్య, వీరందరితో పాటు బయలుదేరి వచ్చాడు. శివుడు తపస్సు చేస్తున్నటువంటి ఆ దివ్యమైన శంకర శృంగం హిమవత్ పర్వతాలలో అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి వృక్షపు చాటు నుంచి చూసేట ఆయన్ని. వచ్చే వరకు బీరాలు పలికాడు, కానీ ఆయన చూడగానే వెంటనే వణకడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఆయన ఎలా ఉన్నాడంటే ఏ అలా లేనటువంటి సముద్రంలా ఉన్నట్ట, కెరటాలైపు లేని సముద్రంలా ఉన్నాడు, అంత గంభీరంగా ఉన్నాడు. గర్జనము లేని నిండు మబ్బులా ఉన్నట్ట. నిస్తరంగక మగు మున్నీరు పోలే అంటారు శ్రీనాథ మహాకవి. తరంగాలు లేని మహాసముద్రాలాగా గంభీరమైనటువంటి ముద్రతో స్వామి కూర్చుని ఉన్నాడు. అది అరమోత్పు కన్నులతో అర్ధనిమీది తక్షుడి తనను తాను దర్శిస్తూ ఆత్మోన్ముఖుడై మహాతపస్సుగా ఉన్నాడు పరమేశ్వరుడు. ఇది పరమేశ్వరుని యొక్క ఒక దివ్యమంగళ విగ్రహం, ధ్యానానికి యోగ్యమైనటువంటి విగ్రహం. ఈశ్వరుణ్ణి తపస్వరూపంగా మనం ధ్యానిస్తాం. అలా ఎందుకు ధ్యానించాలి అంటే ఆ మూర్తిని కానీ ధ్యానిస్తే మనకు ధ్యాన మార్గం అలవడుతుంది. అది విశేషం. ఎలాంటి మూర్తిని ధ్యానిస్తే అలాంటి ఫలితం లభిస్తుంది. అందుకే ధ్యానము నందు ఉన్నటువంటి మూర్తిని ధ్యానిస్తే మనకు ధ్యానం లభిస్తుంది. అయితే ఆయన ఎవరిని ధ్యానిస్తున్నారు అంటే తనని తానే దర్శిస్తూ ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడు పరమేశ్వరుడు. ఆ స్థితిలో ఉన్న ఆయన చూడగానే వెంటనే వణుకు వచ్చింది. ఆ జారిపోతుంది తన చేతి నుంచి ఆ చెరకు విల్లు, ఆ స్థితికి వెళ్ళాడు. అసలు ఎలాంటివి పట్టుకున్నాడు అయ్యా అసలు? ఖచ్చితపిస దైవాసుర నరే అసిద్ధానైవ నివర్తంతే నిత్యం జగతి జయినో యస్య విశిఖాహ. అతడి యొక్క ఐదు బాణములు, యస్య విశిఖాహ, విశిఖాహ అంటే బాణములు, ఎవని యొక్క బాణములు ఈ జగత్తునంతటినీ జయించుతూ ఉన్నాయో వాటికి వెనక్కి రావడం ఎప్పుడూ లేదు, వెళ్ళిన చోటుని ఛేదించుకు రావడమే తెలుసు. దేవాసుర నరే, దేవతలైనా అసురులైనా నరులైనా సరే వారిని జయించి రావడమే తప్ప జయించకుండా వెనక్కి రావు. అలాంటి ఆయుధాలు పట్టుకున్నటువంటి వాడు శివుని వద్దకు వచ్చి ఏమనుకున్నాడు, ముందు శివుని ఎలా తలంచాడు అతను? ఇతరసుర సాధారణమభూత్, ఇతరు కూడా మిగిలిన దేవతల వంటి వాడే అనుకున్నాడు. ఇతరసుర సాధారణం, ఇతరులైన దేవతల వలె ఇతను కూడా ఒక సాధారణుడు అనుకుని పశ్యని చూశాడు. ఆ చూడడం వల్ల ఏమయ్యాడు? మరి చూడడానికి కూడా మిగలలేదన్నాడు. మరి చూడడానికి కూడా మిగలకుండా ఏమైపోయాడంటే స్మరహ స్మర్తవ్యాత్మ, వాడి పేరే స్మరుడు. వాడు చివరికి స్మరించదగ్గ రూపమే అయిపోయింది, అంటే అసలు శరీరం లేకుండా పోయింది, దగ్ధమైపోయింది. అలా అయిపోయాడయ్యా అని చెప్తున్నారు. అంటే శివుణ్ణి సాధారణంగా తలంచేవాడి గతి ఏమిటో చెప్తున్నాడు. శివుడు ఎవరు అంటే అసాధారణుడు. ఆయన దేవతల్లో దేవుడు కాదు, దేవతలకి దేవుడు, అది విశేషం. అందుకే దేవదేవుడు, మహాదేవుడు అని. అసలు ఎలాంటి వాడి మీదకి వెళుతున్నాడు ఆయన? ఎటువంటి శివుడు? వెళ్లే ముందైనా ఆయన ఎవడు తనెవడు కొంచెం సమృద్ధి అవునా కదా, చూడొచ్చు కదా. అప్పటికి రతీదేవి మొదలైన వాళ్ళు కొంచెం చెప్పారట, అతని శరాస నంబు కనకాచలము ఇక్షు శరాస నంబు నీకు, అతనికి నమ్ము పాశుపతము అంటిన కందెడు పువ్వులు అమ్ము నీకు. ఒక్కసారి చూసుకో ఆయన ధనస్సు ఏమిటి, మేరు పర్వతం ఆయన యొక్క ధనస్సు. నీ ధనస్సు ఏమిటి, చెరకు విల్లు. ఆయనకి అస్త్రం ఏమిటయ్యా అంటే పాశుపతం. నీ దగ్గర ఉన్నవేమిటి, అంటిన కందెడు పువ్వులు అమ్ములు, ముట్టుకుంటే కందిపోయే పువ్వులు నీ బాణాలు. అతడు పురాపహారి, అతడు త్రిపురాసుర సంహారకుడు. నువ్వు విరహాతురపాంత జనాపహారి, విరహంలో ఉన్నటువంటి వారి మనస్సును వేడిక్కించేవాడు నువ్వు. అతడు త్రిపురాసుర సంహారకుడు. నీ అతనికి నీకు హస్తి మశకాంతర నమ్మిది నిన్ను చూచిన, నీకు అతనికి ఎలాంటి తేడా అంటే ఏనుక్కి దోమకి ఉన్నంత తేడా ఉన్నది. ఇది నువ్వు గ్రహించలేకపోతున్నావు. మరొక్కసారి ఆలోచించు. కొన్ని బాలురైను నువ్వు తిని పిప్పు ఇమసుడు చెరుకు విల్లని నమ్మి చేతబట్టి, బాలురైనా సరే తినేసి పిప్పి చేసేటటువంటి చెరకుని పెద్ద విల్లును కూడా పట్టుకున్నావే. నెల తల తల వెండ్రుకల పొంది కందడు అలరు పుష్పమ్ముల ముల్లని తలంచి, ఆడవాళ్ల జుట్టు తగిలితే చాలు కందిపోయే పువ్వుని పెద్ద బాణాలను పట్టుకున్నావు. తలిరాకులైన కదలు పనోపని మందపవనుండు నా కపెను ప్రాపుగాక, చివరికి చిగురాకుని కూడా కదిలింపలేనటువంటి మలయపవనుండి స్నేహితుడుగా తీసుకొచ్చావు. అబలులు చూపిన ఆకాశమున వారు అలా సుఖములు మూలబలము కాగా, ఆడవాళ్ళు అదిలిస్తే ఆకాశానికి ఎగిరిపోయేటువంటి చిలకలని నీ రథాన గుర్రాలుగా పెట్టుకున్నావు. ఇంత వేసవి ముట్టిన ఎండకమరునను వసంతుండుతకు సహాయంబుగాక, వేసవి వస్తే చాలు పారిపోయే వసంతుడు, రెండు నెలల ఆయువున్న వసంతుడు, అల్పాయుష్కుడు, వాడిని పెద్ద స్నేహితుడిలాగా తీసుకొచ్చావు. అంతేకాదు కాకి పిల్లల దగ్గర ఓడిపోయి పికములు కోకిలు వాటిని నీకు సాయంగా తీసుకొచ్చో ఆయన మీదకు వెళ్ళగలవా అని హెచ్చరించారు. కానీ అహంకారం ఉందే తెలియనివ్వదు. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయమే. ఏమిటి అంటే పరమేశ్వరుని వశ్యం చేసుకోగలిగిన శక్తి బాహ్యమైన ప్రకృతికి, బాహ్యమైనటువంటి ఇంద్రియాలకి లేదు. పంచబాణములు అంటే శబ్ద స్పర్శ రూప రస గంధములు. ఇది విశేషం. ఇదేదో మన్మథుడికి ఏదో జరిగిన దహనం అని కాదు ఇక్కడ తెలుసుకోవాల్సింది. ప్రతివాడిలోనూ ఉన్నాడు మన్మథుడు. అంటే మనస్సును ఎప్పుడు మథనం చేసేసేవాడు మన్మథుడు. అంటే మనస్సును నిరంతరం కలత పెట్టేదేది కోరిక. ఈ కోరికకి ఎవరయ్యా జంట అంటే రతి జంటట. రతి అంటే ఆసక్తి అని. కోరిక మక్కువ ఈ రెండు ఎప్పుడు జంటలుగా ఉంటాయి. మక్కువ అంటే ఆసక్తి. ఒక కోరిక కలిగితే దాని మీద ఆసక్తిగానే అధికమైపోతే భార్యాభర్తలాగా బలం ఎక్కువైపోతుంది వాటికి. ఆ రెండు ఆ కోరికలు దేనితో పరిగెడతాయంటే ఐదింటితో పరిగెడతాయి. అవి శబ్ద స్పర్శ రూప రస గంధములు. వినాలని చూడాలని తినాలని ఇంకా ఈ కోరికలు ఈ ఆసక్తులతోనే మనం తిరుగుతూ ఉంటాం. వీటితో కూడినవి ఇంద్రియములు, వీటితో కూడినవి దేహములు. ఇవి నిజంగానికి చూస్తే ఆ మన్మథుడికి ఎలాంటి బలహీనమైనటువంటివో అలాంటి బలహీనమైన పరికరాలే మన దగ్గర ఉన్నాయి. కానీ వీటితో అహంకరించి మిడిసిపడేటటువంటి వాడు పరమేశ్వరుణ్ణి గ్రహించలేడు. పరమేశ్వరుని బాహ్యమైన సాధనలతో మనం గ్రహించలేము. అచంచలమైనటువంటి విశ్వాసంతో ఆయన ముందు మోకరిల్లే వినమ్రత మాత్రమే ఆయన అనుగ్రహాన్ని మనకు అందజేస్తుంది. కానీ అహంకారానికి ఈశ్వరుడు లొంగడు అని చెప్పడం ఇందులో ఉన్నటువంటి విశేషం. అంతేగాని కేవలం ఒక మన్మథ దహన లీలని స్మరించడం మాత్రమే కాదు ఇందులో చెప్పేది. ఏ విధంగా పరమేశ్వరుని ఉపాసించాలి అంటే ఈ విధమైనటువంటి అహంకార రహితత్వంతో ఉపాసించాలి. అందుకే నహి వశిషు పచ్చ పరిభవః అనే గొప్ప మాట చెప్తున్నారు. ఎందుకంటే పరమేశ్వరుడు మనం ఇచ్చే పదార్థాలకు లొంగడు. బాగా తెలుసుకోండి, మేము ఇన్ని చేసాం అన్ని చేసాం అని ఇంద్రియాలతో చేసిన వాటికి అహంకరించి ఇన్ని చేసాం కనుక ఆయన లొంగాలి అంటే ఇవేవి ఆయనకు అవసరమా? మనం ఇచ్చే రూపాయి అవసరం ఉన్నవాడు ఆ రూపాయి లొంగుతాడు. కానీ మనకి రూపాయి ఇచ్చిన వాడు పరమేశ్వరుడు, ఆయన్ని ఎలాగండి మనం లొంగ తీసుకోగలం? ఆయన లొంగ తీసుకోవాలి అంటే వినమ్రమైన భావం తప్ప మరి ఒకటి గతి లేదు. అందుకే నహి వశిషు పచ్చ పరిభవః. వశి అంటే నిగ్రహ సంపన్నుడు, వశము చేసుకునేవాడు. వశి తనని తాను వశం చేసుకునేవాడిని ఏ ఒక్కడూ వశం చేసుకోలేడు. గొప్ప మాట చూడండి ఇక్కడ, తనని తాను వశం చేసుకున్నవాడే వశి. అంతేగాని ప్రపంచాన్ని వశీకరణం చేసుకునేవాడు వశి కాదు, తన ఇంద్రియాల్ని తాను నిగ్రహించుకునేవాడే వశి. వశి అంటే వశము చేసుకున్నటువంటి వాడు. అలాంటి వాళ్ళని యతులు అని కూడా అంటారు, నిగ్రహ సంపన్నులైనటువంటి వారు అని. అలాంటి నిగ్రహ సంపన్నులైన వారి ముందు ఈ మిడిసిపాటుతో అవమానించాలని వెళితే పథ్యహాన, పథ్యము అంటే క్షేమము అని అర్థం. అది క్షేమము కాదు సుమా అన్నారు. అంటే యతీంద్రుణ్ణి అవమానిస్తే పుట్టగతులు ఉండవని చెప్తున్నారు ఇక్కడికి బాగా గుర్తుపెట్టడం. అందుకు ఆ పనులు ఎప్పుడూ చేయకూడదు. యతుని సన్యాసుల్ని వీళ్ళని మన మీద అవమానించాలని ప్రయత్నిస్తే అవి క్రమంగా దహనానికే దారితీస్తాయి. అది గ్రహించవలసిన మరో విశేషం. సరే ఇక్కడ మహాయతీంద్రుడైన ఎవరు? పరమేశ్వరుడు వశి. అలాంటి వశిని ఈయన వశం చేసుకుందాం అనుకున్నాడు ఈ ఐదు బాణాలతో. సర్వ జగత్తుని వశం చేసుకునేవాడు ఆయన. ఇక్కడ ఎన్నో మాటలున్నాయి. వశి అని ఎందుకు వేశాడు? ఇది ఇక్కడ మనం గమనించవలసింది. యతి అని వేయచ్చు, వశి అనే శబ్దం ఎందుకు వేశారు? గొప్ప కవులు ఎలాంటి పదాలు వేస్తారంటే అక్కడ కేవలం అర్థం మాత్రమే కాకుండా శబ్దానికి కూడా ప్రాధాన్యం ఉన్న పదం వేస్తారు. కేవలం అర్థం మాత్రమే కాదు శబ్దానికి ప్రాధాన్యం ఉంటుంది. ఆ శబ్దం ఏదో మనకు తెలియని ఒక దివ్యత్వాన్ని దాచుకుని ఉంటుంది. అది మంత్రపరమైన దివ్యత్వం అవ్వచ్చు, లేదా దేవతాపరమైన ఒక ఉత్కృష్టమైన విషయం అవ్వచ్చు. ఎన్నో రహస్యాలు ఇందులో దాచి ఉంచుతారు. అందుకే వశి అన్న మాట వేశారు ఇక్కడ. వశి అనే దాన్ని తిరగవేయండి, శివ అవుతుంది. అంటే శివుని వద్ద ఇవి చెల్లవు అని చెప్పడం. అంతేకాకుండా శివశబ్దానికి మరొక అర్థం ఇందులో చెప్తున్నాడు. శివశబ్దానికి అనేక అర్థములు ఉన్నాయి. ఒకటి శివశబ్దము అంటే ఆదిత పరిశుద్ధత్వాత్ మలత్రయ వియోగత శివయుచ్యుచ్యతే సద్భి అని చెప్పారు. అంటే పరిపూర్ణమైన శుద్ధుడు, పరిపూర్ణమైన శుభస్వరూపుడు, మంగళస్వరూపుడు, క్షేమ ప్రదాయకుడు, శుభమే తన స్వభావంగా కలిగినటువంటి వాడు కనుక శివుడు అని. అలాగే శివుడు అంటే శాంతము అని మరి ఒక అర్థం. ప్రపంచోపశమం శాంతం శివం అని ఉపనిషత్తే చెప్తున్నది. అలాగే శివశబ్దానికి వశి అనే ధాతువు నుంచి శివ అనే శబ్దం వచ్చిందని వశకాంతం శివస్మృత అని మరొక అర్థం చెప్పారు. ఈ సర్వ జగత్తు ఎవరి యందు వశమై ఉన్నదో అతడు శివుడు అని అర్థం. సర్వ జగత్తుని వశం చేసుకున్నవాడు శివుడు. అందుకు శివ అంటే శివుని యానలేనిది చీమైనా కుట్టదు అనే మాట విన్నారు కదా. గుణభోంతరాలలో ప్రతి అణువు కూడా శివుని యొక్క శాసనం బట్టే వెళుతుంది. అందుకే శివసాసనత శివసాసనత శివసాసనత అన్నారు. అందుకే ఉత్తిష్ఠంత భూతపిశాత ఏతే భూభారక ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే అని చెప్తూ అక్కడ మనకి ఏ భూత విఘ్నకర్తారః తే నశ్యంతు శివాజ్ఞయా అని అంటాం మనం. అవునా లేదా? అంటే మనల్ని బాధించే భూతములు కాని రక్షించే భూతములు కాని, అంటే భూతం అంటే కేవలం భూతప్రేత పిశాచాదులు కాదు, ఉన్నవి అని అర్థం. అవి అన్నీ ఉన్నవన్నీ భూతములే చివరితో మనతో సహా అందరూ భూతాలమే, అందులో సందేహం లేదు. అయితే ఉన్నవి చెడు మంచి రెండూ ఉంటాయి, రెండిటికి ప్రేరకుడు పరమేశ్వరుడే. అందుకే మనం ప్రతివాక్యం కూడా ఈశ్వరాజ్ఞ అని భావించాలి. అది శివుని యాన లేనిది చీమైనా కుట్టదు అని చెప్పడం విశేషం. అందుకు సర్వజగత్తు ఆయన యొక్క ఆజ్ఞ చేత వశమై నడుస్తుంది కనుక సర్వజగత్తుని వశం చేసుకునేవాడు శివుడు. అందుకే ఎలా వశం చేసుకోవాలో ఆయన దగ్గర నేర్చుకోవాలి మనం. అంటే ఇంద్రియాలను ఎలా నిగ్రహించుకోవాలి, మనస్సును ఎలా నిగ్రహించుకోవాలి, ఇవన్నీ ఆయనే పాఠాలు చెప్తాడు. తండ్రి పిల్లవాడికి మంచి జీవితం ఇవ్వడమే కాదు మంచి శిక్షణను కూడా ఇస్తాడా లేదా అండి? ఎలా ప్రవర్తించాలో నేర్పుతాడు తండ్రి, నేర్పడానికి తానే అలా ప్రవర్తించి నేర్పుతాడు ఉత్తమమైన తండ్రి అయితే. అవునా కదా? పిల్లవాడినేమో ఉదయం తెల్లవారుజామున లెమ్మని చెప్పి వాడు 8 గంటలకు లేస్తే పిల్లవాడు ఎప్పుడు లేవడండి? వీడు ముందు తాను నిద్ర లేస్తే పిల్లవాడికి నిద్ర లేవాలని స్పృహ కలుగుతుంది. అందుకు పరమేశ్వరుడు కూడా మనం ఎలా ఉండాలో అని చెప్తాడు. అందుకు తపస్సులు అవసరం లేని ఆయన ఒక మహాతపస్వి వలె ఈ వశము మొదలైనటువంటి శక్తులను ప్రదర్శించిన మహాయోగీశ్వరుడి వలె దీపించుతున్నాడు. ప్రతిదానికి పాఠం చెప్పేవాడు కూడా పరమేశ్వరుడే. అందుకే శివాయ గురవే నమః అని అన్నాం. అందుకే ఏ విధంగా ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి, ఏ విధంగా కామాన్ని జయించాలి అనేటువంటిది పరమేశ్వరుని వద్ద నేర్చుకోవాల్సిన విషయం. అందుకు అటువంటి జగత్తునే వశం చేసుకునేవాణ్ణి మనం వశం చేసుకోలేం. అలాగని చేసుకోలేమా అంటే ఆయనే చెప్పాడు, శ్రద్ధ భక్తి విశ్వాసం కలిగినటువంటి వాడికి తప్పకుండా వశ్యుడవుతాడు. ఈ శ్రద్ధాభక్తులు అనేవి అహంకార రాహిత్యములు, అహంకారములు లేనటువంటి శ్రద్ధాభక్తులకు మాత్రమే లొంగుతాడు, అహంకరిస్తే లొంగడు. ఇదే ఒక సంస్కృతుడికి గొప్ప భావన చేశాడు. నిజానికి మన్మథుడు ఏం చేశాడండి, పువ్వులు వేశాడు అవనా లేదా? ఆయన చేసింది ఏం పనండి, పువ్వులు వేశాడు. పువ్వులు మనము వేస్తున్నాం, మరి మనం పువ్వులు వేస్తే మోక్షం ఇస్తాడా, ఈయన పువ్వులు వేస్తే తగలబెడతాడా అంటే ఆయన పువ్వులు అక్కర్లేదు. ఆ పువ్వులైనా ఏ మనస్సుతో వేశాడనే చూస్తాడు. వాడు పువ్వులు వేస్తాడు కానీ ఆయన కొట్టాలని వేశాడు కనుక తగలబడ్డాడు, మనం ఆయన అర్చించాలని వేస్తున్నాం కనుక అనుగ్రహింపబడుతున్నాం. ఇది తేడా. ఎందుకంటే ఆయనకి నిజానికి ఇచ్చేవాడి మనస్సు కావాలి కానీ ఇచ్చే వస్తువు కాదు. వస్తువు వెనకాల ఉండే మనస్సును చూసేవాడు ఈశ్వరుడు, వస్తువును చూసేవాడు మనిషి. మనకు వాడు తిట్టిచ్చినా కొట్టిచ్చినా కావలసింది ఇచ్చాడా లేదా అనేది కావాలి మనకి. కానీ పరమేశ్వరుడు అలా కాదు, ఆ ఇచ్చినది ఎలా ఇస్తున్నాడు అనేది చూస్తాడు. ఇది విశేషం. అది పరమేశ్వరుని యొక్క వశీ లక్షణాన్ని ఇంత తగ్గా చెప్తూ అందమైనటువంటి స్వామి యొక్క దివ్యమైన కామ విజయ లీలని ఇందులో కీర్తిస్తున్నాడు. ఒక్కొక్క లీలలో మనం నేర్చుకోవలసింది, మనం భావించవలసింది ఆ పరమేశ్వరుని యొక్క దివ్యత్వం. అంటే తాను సృష్టించిన దేవతలు తనని ఏమీ చేయలేరు. వాళ్ళకి ఆయన ఇచ్చిన శక్తులన్నీ లోకాలని నడపడానికి ఆయన ఇచ్చి పంపించండి, అవి పట్టుకుని ఆయన మీదకి వెళితే అయ్యే గతి ఈ విధంగా చెప్పబడుతుంది. అందుకు అద్భుతమైన కామ విజయలీలని ఇందులో ప్రస్తావించి అది తర్వాత స్వామి యొక్క దివ్య నాట్య వైభవాన్ని వర్ణిస్తున్నారు. పరమేశ్వరుని యొక్క బహుస్వరూపాలు శివ మహిమ స్తుతులు కనిపిస్తాయి గనకనే ఇది గొప్ప స్తోత్రమైంది. ఆయన యొక్క అన్ని ప్రధాన లీలలు ఇందులో ప్రస్తావించబడ్డాయి. నిన్నటి రోజునే మనం నీలకంఠ లీల చెప్పుకున్నాం, అదేవిధంగా భక్తరక్షణ లీల ఎలా భక్తులను అనుగ్రహించాడో అది చెప్పడం జరిగినది. అదేవిధంగా స్వామి చూపించిన ఆ దివ్య లింగావిర్భావ ఘట్ట లీల చెప్పుకున్నాం, ఇప్పుడు కామ విజయ లీల, ఇప్పుడు నటరాజ లీల చెప్తున్నారు ఒక్క శ్లోకంలో. అయితే నటరాజు అనేటటువంటిది చాలా విశిష్టమైనటువంటి స్వరూపం. ఈ నటరాజ స్వరూపంపై అనేక రకములైన గ్రంథాలు, అనేకమైనటువంటి తత్వచింతనలు, విశ్లేషణలు భారతదేశంలో ఎంత జరిగాయో అంతకుమించి పాశ్చాత్య దేశాల్లోని కూడా జరిగాయి. పాశ్చాత్య మేధావులు, విజ్ఞాన శాస్త్రవేత్తలు కూడా కాస్మిక్ డ్యాన్స్ ఆఫ్ శివ లాంటి గ్రంథాలను మనకి రచించి ఇచ్చారు. డాక్టర్ ఫ్రిడ్జ్ ఆఫ్ కాప్రా, డాక్టర్ కెన్నెత్ ఫర్డ్ మొదలైనటువంటి వాళ్ళు ఎందరో శివుని యొక్క నాట్యంపై, అది విశ్వంలో జరిగేటువంటి ప్రతి అణువులో జరిగే చైతన్య నర్తనమే శివనాట్యం అనే విశేషాన్ని చెప్పారు. దీనికి సంబంధించి శివుని యొక్క అన్ని రకాల నాట్య విన్యాసాలు మన గ్రంథాల్లో వర్ణించారు. శివుని యొక్క తాండవాలు బహువిధాలు. నాట్యశాస్త్రం కొన్ని చెప్తే మంత్రశాస్త్రాలు మరికొన్ని చెప్తాయి. ఇవన్నీ కలబోస్తే సృష్టిలో బహువిధ భావముల కదలికలన్నీ కూడా బహువిధ నాట్యములే. అందుకే పరమేశ్వరుడు ఆనంద తాండవం ఉంది, ప్రళయ తాండవం ఉంది. సృష్టిని చక్కగా నిర్వహించేటువంటి ఆనంద తాండవం ఒకవైపు, మహాప్రళయ తాండవం కూడా ఇంకొక వైపు ఉంటుంది. ఆయన తాండవాన్ని బాగా అర్థం చేసుకుంటే ప్రళయాన్ని కూడా ఆనందంగా దర్శించగలిగే స్థితి మనకు వస్తుంది. అందుకు స్వామి యొక్క ప్రళయ తాండవం కూడా ఆనందంగానే ఉంటుంది. అది ఆయన తాండవం అని తెలియాలి, అది విశేషం. అది శివుడి తాండవం అని తెలిస్తే ప్రళయంలో కూడా మహానందం మనకు కనిపిస్తుంది. అందుకే పరమశివుడు ఈ జగత్తునంతటి తన నిత్య చైతన్యమయమైన ఆనంద తాండవంతో నిరంతరం నడుపుతూ ఉంటాడు. ప్రతిరోజు శివనాట్యం మీరు దర్శించవచ్చు. ఉదయించే సూర్యుడు క్రమంగా మధ్యాహ్నమే తిరిగి సాయంత్రం పెడుతున్నప్పుడు ఒక భావం లేదా అందులో పుట్టి పెరిగి లయమయ్యే అవస్థ కనిపిస్తోంది. ఇలా సృష్టిలో సూర్యోదయంలో చంద్రోదయంలో ఋతువుల గమనంలో వాయువుల కదలికల్లో సముద్ర తరంగాల్లో మన ఊపిరిలో మన అణువులు ప్రతి చోట శివుని యొక్క విశ్వ చైతన్య నర్తనం మనకి గోచరిస్తూనే ఉంది. విశ్వవ్యాపకుడైన పరమేశ్వరుడు నిరంతరం తన చైతన్యాన్ని లయాత్మకంగా చూపుతున్నాడు. రిధం రిధం, ఆ లయకారకుడైన ఆయన వలనే ఈ చైతన్యములు ఊపిరిలో లయ, మనలో నాడి స్పందనంలో లయ, మన బ్రతుకులో లయ, ప్రతి క్షణంలో లయ. ఈ లయలేని కాలముందా చెప్పండి. అందుకే కాలం లయాత్మకం, కాలకారుడు లయకారకుడు. లయ వల్లే పరిణామము అనేటువంటిది నిత్యం జరుగుతూ ఉంటుంది. కదలుట అనేటువంటిది లయ యొక్క లక్ష్యం. సృష్టిలో కదలడం అనేది ఉందంటే లయ అనేది ఉన్నది. అందుకే జగత్తే ఈశ్వరుని యొక్క నాట్య విన్యాసంగా మనం దర్శించడం మొదలు పెడితే పరమేశ్వరుని యొక్క నాట్య స్వరూపాన్ని మనకి భరతాచార్యుల వారి నాట్యశాస్త్రంలో చెప్పడమే కాక అటు తదుపరి వచ్చేటువంటి నందికేశ్వర కారికలు మొదలైనవి కూడా నాట్యశాస్త్రాన్ని బహువిధాలుగా దర్శించే, దీన్ని యోగ శాస్త్రంగా కూడా భావించారు. నాట్యశాస్త్రాన్ని యోగ శాస్త్రంగా భావించి అధ్యయనం చేసిన మహానుభావులు ఉన్నారు. కాశ్మీర శైవ సిద్ధాంతం అనే ఒక గొప్ప సిద్ధాంతం మనకుంది. అందులో మహాయోగీశ్వరుడు ఉద్భవించారు, అభినవగుప్తుడు మొదలైన వారు. ఈ అభినవగుప్తుడు నాట్యశాస్త్రానికి భాష్యం రచించాడు, భరతుని నాట్యశాస్త్రానికి భాష్యం రచించారు అభినవగుప్తుడు. ఇది మహాశివభక్తుడు యోగీశ్వరుడు. శివభక్తుడు యోగీశ్వరుడు నాట్యశాస్త్రానికి భాష్యం రాశారంటే అర్థం ఏమిటి? నాట్యం యోగం అని చెప్పడం ఆయన యొక్క ఉద్దేశం. నాట్యం యోగమైనప్పుడు యోగీశ్వరుడే నటరాజు అందులో దర్శనమిస్తాడు. అందుకే నట అనే శబ్దానికి స్పందన అని అర్థం. నట అనే ధాతువుకి స్పందన అని అర్థం. ఈ విశ్వమంతా కూడా పరమేశ్వర స్పందన నుంచే వచ్చినటువంటిది. ఈ విషయమే మనకి సౌందర్య లహరిలో శివశక్త్యాయుక్తో యదిభవతి శక్త ప్రభుత్వం నచేదేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అనే మాట వేశారు ఆయన. నట రాజు గనక ఆ స్పందన అనేది అక్కడ ధ్వనింపజేశారు. అందుకే నటరాజు యొక్క ఆ స్పందన శక్తే మనం జగదంబగా దర్శిస్తున్నాం. అందుకు ఆయన యొక్క ఆ నాట్య వైభవం బహువిధాలుగా ఉంటుంది. ఆ బహు విధాలలో అపూర్వమైన ప్రళయ తాండవాన్ని ఇక్కడ చూస్తున్నాడు. యోగీశ్వరుడు ఒక్కడే ప్రళయ తాండవాన్ని కూడా పరవశించి వర్ణించగలడు. సత్యం తెలియని వాడికి ప్రళయం అంటే భయం, సత్యం తెలిసిన వాడికి ప్రళయంలో కూడా ఆనందాన్ని దర్శించగలడు. ఎందుకంటే అది స్వామి లీల అని చెప్పినప్పుడు ప్రతి లీల అందమే గనక జగత్తులో జరిగే ప్రతి పరిణామము పరమేశ్వరుని లీల అని తెలిసిన వాడికి ప్రతి క్షణము ఆనందమే, ప్రతి మార్పు ఆనందమే. అందుకే ఈశ్వర లీల ఈ విశ్వాన్ని తెలిసిన వాడు సదా ఆనందంగా ఉంటాడు. అందుకు ఆ పరమేశ్వరుడి నాట్యం ఎలాంటిది అంటే ఆయన తన శక్తిని పరిమితం చేసి చూపించినప్పుడు అంత హాయిగా ఉంటుంది. ఉన్న శక్తిని పూర్తిగా విజృంభించాడు, ఆ సర్వనాశనం అవుతుంది. అది ఎలా చూపిస్తాడో చూడండి. మహీపాదాఘాతాత్ వ్రజతి సహసా సంశయ పదం పదం విష్ణోర్ బ్రామ్యత్ భుజ పరిఘర్ రుగ్ణ గ్రహగణం ముహుర్ద్యౌజ్యౌజస్థ్యం యాత్యనిభృత జటాపాడిత తట జగద్రక్షాయేత్వం నటసి నను వామైవ విభూత. స్వామి నాట్యం చేసేటప్పుడు త్రిభువన వపుషం ఆయన, ముల్లోకాలు ఆయన శరీరం, ఆయన పాదమునే వద్ద ఉన్నది పృథ్వీ. అందుకు పాదస్థానం పృథ్వీ. అప్పుడు ఆ స్వామి ఒక్కసారి నాట్యం చేసేటప్పుడు గానీ ఆ పాదం నేలకు తాకిస్తాట. అంతే, నాట్యం చేసినప్పుడు నేలకు తగులుతుంది కదా పాదం. మహీ పాదాఘాతాత్, ఆ పాదాఘాతము వల్ల ఆ పాదం తగిలించగానే మహీ వ్రజతి సహసా సంశయ పదం, భూమి ఏమవుతుందో తెలియడం లేదట. ఎందుకంటే స్వామి యొక్క చరణం తగలగానే ఈ భూమి సంశయ పదం, అది పిగిలిపోతుందో ఎగిరిపోతుందో తెలియని స్థితికి వెళ్ళిపోతుందట.
1: ఓం నమ శివాయ. You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
2: Dear listeners of Shaivam.org, the following is Shukla Yajurvedam, Madhyandina Shaka, Adhyayam 22.

ఇంద్రమదృశ్యే అసోబ్రహ్మణ్యేవక్షత్రమన్వారంభయతి శ్రీవృక్షోదక్షిణాసమర్థే సైంద్రేణాగపాలూరాజంద్రస్ంద్రియేవాంధే శ్రీవృక్షోదక్షిణాసమర్థే ఆదిత్యం జలం మహేష్ే విజయం వాలి అస్యామే ప్రతిష్టతి జైనం దక్షిణాసమర్థ్యై ఘనాయ జలం బావాచాయే గృహే ఘనేమాచిందాది గర్భావక్రౌయే దక్షిణాసమర్థ్యై శ్రీహృదయం జలం పరివృత్తే గృహే కృష్ణానామేనాన్మయమే కృష్ణాగూటా దక్షిణాసమర్థ్యై ఆగ్నేయమష్టాగపాలేవాధ్యై వారుణంతకపాలకం సౌసత్య గృహే పరుణతరమేవృంధ మహాయక్షిణాసమర్థ్యై మాతరం సప్తకపాలం గ్రామ్యోగే అన్నం వే మరుత అన్నమేవృంధ తృష్టక్షిణాసమర్థ్యై సాగిత్రం దాదశకపాలం కర్తృగ్రే ప్రభోత్యై ఉపద్రస్తోదక్షిణాసమర్థ్యై ఆక్షిణంతిక బాలకం సంగ్రహేతృగ్రే అశ్వినవై దేవానా

అన్నం మే మూఢ అన్నమేవాలంభే శ్రావణ అసమర్థే కరోద్రంగాభిషం జరమక్షా పాపస్థిరే అంతత ఏవరుద్రం జగపదగదే సఫలముద్వాదశక్షిణ అసమర్థే ద్వాదశేషాని నవేకంశి భవంతి ద్వాదశమాసారా సంవత్సర సంవత్సరే నైవాస్మి రాష్ట్రమవరుంధే రాష్ట్రమేమే చెన్నత్పతి నిర్వజే రద్రిణ ఆశిషోవరుంధీరన్ ప్రతిపతి ఇంద్రాయ రుద్రాన్నే పురోషా సమేకాదశకపాలం ఇంద్రాయాగం

అదితయే పునరదాత్ పితరం, పితరం దాత్ పునరదితయే, అదితయే పునః పునరదాత్ తాత్ పితరం, పితరం చ దృశేయం మాతరం చ మాతరం దృశేయం చ పితరం, పితరం చ.

నిహితాస ఉచ్చా నిహితాస ఇతి నిహితాస ఉచ్చానక్తం నక్తం దదృశ్రే దదృశ్రే కుహ చిద్దివేయు ఈయుర్దివాచిత్కుహ దదృశ్రే దదృశ్రే కుహ కుహచిత్ చిద్దివా దివేయు ఈయురితీయు ఓం ఓం పూర్వ్యహోత హోత పూర్వ్య పూర్వ్యహోత హోతరస్య నాహ నోస్య హోత హోతరస్య అస్య నాహ నో మందస్వ సఖ్యస్య చ య సఖ్యస్య మందస్వనః మందస్వ సఖ్యస్య సఖ్యస్య చ చేతి చ ఇమా ఉషుశ్రుధి గిరాః గిరశ్రుధిస్వీ ఇమాః ఇమా ఉషు ఊం ఇత్యూం సుశ్రుధి.

విదుష్టరః విదుష్టరో దిశ ప్రశాసి పాకం పాకం శాసి శాసి ప్రదిశాః దిశో విదుష్టరః విదుస్తర ఇతి విదుహూతరః ఓం ఓం ఏతేన అగ్నే అగ్న ఏతేన ఏతేన అగ్నే అగ్నే బ్రహ్మణ వావృధస్వ వవృధస్వ బ్రహ్మణాగ్నే అగ్నే బ్రహ్మణ బ్రహ్మణ వావృధస్వ వావృధస్వ శక్తి వాయత్ యద్వా శక్తి వావృధస్వ వావృధస్వ శక్తి వవృధస్వేతి వవృధ

యాతారంగమ పశ్యః అపశ్యకం యాతారం యాతారంగం కమపశ్యః అపశ్య ఇంద్ర హృదియత్ యద్హృదీంద్రాపశ్యః అపశ్య ఇంద్ర ఇంద్ర హృది హృదియత్ యత్తే జఘ్నుషోభీరగచ్చత్ అగచ్చద్భీర్జఘ్నుషస్తేయత్ యత్తే తే జఘ్నుషాః జఘ్నుషోభీః భీరగచ్చత్ అగచ్చదిత్యగచ్చత్ నవచ చ నవ నవచ చయన్నవతిం నవతిం యచ్చ చయత్ యన్నవతిం నవతిం చ స్రవంతి శ్యేనః శ్యేన స్రవంతీశ్చ నవతిం నవతిం చ చ స్రవంతీః స్రవంతి శ్యేనః శ్యేనో న భీతో అతరో రజాంసి

0: ஓம் நம சிவாய. யூ ஆர் லிஸ்னிங் டு சைவம் டாட் ஆர்க் ரேடியோஸ் 24/7 ஸ்பிரிச்சுவல் சேனல்ஸ் ஃப்ரம் சைவம் டாட் ஆர்க். ஓம் நம சிவாய.
1: வைத்தியுடு మనల్ని కాపాడాలి అంటే మన మీద కరుణతో తప్పకుండా కాపాడతాడు, కానీ మన పొట్టలో పెట్టినటువంటి క్రిముల మీద కరుణ చూపించాడు అనుకోండి మనం ఏమవుతాం? ఆ క్రిముల మీద వైద్యుడికి కరుణ ఉండదు, వాటి పక్కకు తొలగించే వీడిని కాపాడతాడు. అలాగా తనను ఆశ్రయించిన వాడిని హింసించడానికి వచ్చినటువంటి వారిని తొలగించడంలో కూడా వైద్యుని వలె ప్రవర్తిస్తాడు. ఈ కర్మరూపమైన అనుభవం కూడా వైద్యుడు వలె ఆయన చేసేది. అందుకే శివుడికి వైద్యుడు అనే పేరుంది. వైద్యేశ్వరుడు, వైద్యనాథుడు ఇలాంటి మాటలున్నాయి. సంసార వైద్యుడు అని పేరు కూడా ఆయనకి ప్రత్యేకించి చెప్పారు. శివపురాణం అయితే చక్కగా చెప్పింది, నిదానజ్ఞస్య భిషజో రుగ్ణే హింసాం ప్రయుంజత నకించిదత్త నర్ఘుణ్యం ఘృణేవాత్ర ప్రయోజిక. ఇది శివపురాణ వచనం. నిదానజ్ఞుడైన వాడు, నిదానుడు అంటే చక్కగా డయాగ్నైజ్ చేయగలిగేవాడు. ఏమిటి రోగమో సరిగ్గా నిర్ధారించాలి. అటువంటి వాడు పాపం మనకి ఇప్పుడు దొరకరు. లక్షలు లక్షలు ఫీజులు తీసుకోగలరు, కడుపు నొప్పికి లెక్కలు లేని స్కానింగులు రాయగలరు, కానీ అసలు తెలుసుకోలేరు. ఎందుకంటే వాళ్ళకు ముందు ఆ వృత్తి మీద దైవభావం లేదు, దాన్ని సరిగ్గా అధ్యయనం చేయాలని లక్షణం లేదు. ఆ వృత్తితో ఎంత వేగం సంపాదిస్తావా అనే తాపత్రయం తప్ప. ఇప్పుడు మనకు కనిపిస్తున్న వైద్యంలో అదే, లేకపోతే ఇన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వచ్చినప్పుడు రోగాలు ఎంతమేరకు తగ్గాయో చూడండి. మామూలుగా ఉన్నవాడు అక్కడికి వెళ్ళొస్తే మరింత కాంప్లికేట్ అయ్యి కొత్త జబ్బులు కొన్ని లిస్టు తెచ్చుకుని రావాల్సి వస్తుంది. కారణం, సహజంగా ఉండవలసిన ఇంట్యూషన్, ప్రజ్ఞ అది నశించుతుంది రోజు రోజుకి. కేవలం వచ్చిన వ్యక్తిని నాడి చూసి వాడు చెప్పకుండానే వాడి యొక్క రోగ లక్షణం అంతా కనిపెట్టగలిగిన అపూర్వ వైద్య విజ్ఞానం నుంచి ఈ వైద్య విజ్ఞానం దాకా మనం ఎదిగిపోయాం కదా, ఎంతో దిగిపోయాం. ఇది వైద్య విజ్ఞానం అనుకుంటున్నాం. కారణం ఏంటంటే వైద్యం కేవలం సంపాదనకు సాధనం మాత్రమే అనుకోవడం వల్ల. ఏ దేశంలో అయితే విద్య, వైద్యం, ఆహారం ఈ మూడు వ్యాపారాలు అయిపోతాయో ఆ దేశం అన్ని విధాలా పతనమైపోతుందని శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు ఆ మూడే పెద్ద వ్యాపారాలు. ఎందుకంటే ఈ మూడిటి వల్ల డబ్బు వస్తే రావచ్చు, కానీ డబ్బు కోసం ఈ మూడు కావుట అది విశేషం. అందుకే వైద్యుడు గాని, విద్య బోధించేవాడు గాని, అన్నం పెట్టేవాడు గాని డబ్బును ఆశించరాదు. పూర్వం పూటకోళ్ళమ్మలు కూడా అన్నం పెడితే ఇచ్చేది తీసుకునేవారే తప్ప అన్నానికి రేటు పెట్టలేదు. అదే అయ్యో గతి లేక చేసుకుంటున్నాం అనుకుంటూనే బాధపడుతూనే చేస్తున్నారు. ఈ మధ్య మనకి యజ్ఞాలు నిర్వహించే వాళ్ళు కూడా, అక్కడికి డబ్బు కట్టి వచ్చిన వాళ్ళకు కూడా రెండు ఇడ్లీలు అంటే రెండే ఇడ్లీ, మూడో ఇడ్లీ అడితే నువ్వు ఎంత ఇచ్చావు అని అడుగుతున్నారు. కానీ యజ్ఞాల దగ్గర కూడా అలాంటి దౌర్భాగ్య పరిస్థితులు వస్తున్నాయి. అందుకే అన్నంతో వ్యాపారం చేయడం అంత భయంకరమైన అవస్థ మనకుట్లేదు. అలాగే వైద్యం కూడా విషయాంతరం అనుకోవద్దు. ఎందుకు రాను రాను మనం దిగజారిపోతున్నాం అనే దానికి ఇక్కడ చెప్పడం. నిదానజ్ఞస్య భిషజో రుగ్ణే హింసం ప్రయుంజత. నిదానం ఎరిగినటువంటి అంటే చక్కగా రోగ నిర్ధారణ చేయగలిగేటువంటి వైద్యుడు ఆ రోగ నిర్మూలన కోసం హింసను ఎలా ప్రయోగిస్తాడో, అంటే కాలు బెణికింది వెంటనే డాక్టర్ దగ్గరికి వెళతాం తగ్గిస్తానంటాడు, లాగుతాడు, లాగినప్పుడు నరకమే. అయ్యో రేయో అంటే వాడు ఇక్కడ కావాలంటే అలా వంగున్నా పర్వాలేదుగా, నువ్వు తిన్న చేసే ప్రయత్నం చేయకుని వీడి అరుస్తుంటాడు. కానీ వాడు హింసింపబడ్డా గట్టిగా లాగుతాడు ఆయన, ఆ వైద్యుడు. ఆ 10 నిమిషాలు కరేలం ఉంటుంది, కానీ 11 నిమిషాలు హాయిగా ఉంటాడు వాడు. ఆ 10 నిమిషాలు కరేల మీద పెయిన్ ఎందుకు? వాడు తర్వాత బాగుపడ్డానికి. అలాగే మన ఆ రోగాలతో బెణికిపోయి ఉన్న మనల్ని బాగు చేయడానికి ఇటువంటి హింసారూపమైన దాన్ని ఇస్తాడు సంసార వైద్యుడైన వాడు. అంతేగాని హింస ఆయనకి స్వభావం కాదు. వైద్యుడి యొక్క హింస ఎలాంటిదో పరమేశ్వరుడు సృష్టి ద్వారా ప్రయోగించేటువంటి హింస అది. అందుకే ఈశ్వరుణ్ణి ఆశ్రయించిన వాడి జీవితంలో వచ్చే ఏ అనుభవాన్ని కూడా అతను హింసగా భావించరాదు, అది ఆయన ఇచ్చే ట్రీట్మెంట్గానే భావించమని తన నోటితో తానే శివపురాణంలో మనకు చెప్పాడు. అందుకే ఆయన పేరేమిటి? సంసార వైద్య అనే గొప్ప నామం. అందుకే ఏ రోగం వచ్చినా వైద్యేశ్వర అని తలంచుకోవడము, వైద్యనాథ సంసార వైద్య అనుకుంటే చాలు. అందుకే సంసార వైద్య సర్వజ్ఞ అన్న రెండో పేరానికి సర్వజ్ఞుట్ట. సర్వజ్ఞుడు అంటే అద్భుతంగా చెప్పగలిగే అన్నీ తెలిసినవాడు, అన్నీ తెలిసిన వాడినే చక్కగా డయాగ్నైజ్ చేయగలిగేవాడు అని అంటాం మనం. అందుకే నిదానజ్ఞుడు, సర్వజ్ఞుడు ఈ రెండు పేర్లు మనం బాగా తెలుసుకుంటే చాలు. దయామయుడు, మనం బాధపడుతూ ఉంటే మనల్ని బాగు చేయడానికి మనకన్నా ఎక్కువ తపన పడతాడు పరమేశ్వరుడు. అంత దయామయుడైనటువంటి వాడు. కనుకనే వాడి యొక్క ప్రారంధాన్ని కూడా తొలగించగలిగేవాడు పరమేశ్వరుడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అహీరుశ్చ సర్వాన్ జంభయన్ సర్వాశ్చ యాతు ధాన్య ప్రథమో దైవ్యో భిషక్. ఈ మూడు మాటలు మనకిచ్చేటువంటి అభయం అంతా ఇంత కాదు. అందుకే వేదంలోనే మరొక చోట భిషక్తమం త్వాం భిషజాం శృణోమి అనే ఒక మాట ఉన్నది. మందుల్లోకెల్లా మందు, వైద్యుల్లోకెల్లా వైద్యుట్ట. మీకు ఇదే నామ విష్ణు శాస్త్రంలో నిర్వాణం భేషజం భిషక్ అని కనిపిస్తుంది. అందుకే అన్నిటికన్నా గొప్ప మందు ఏమిటయ్యా అంటే, వెన్ను నీ నామమే విమల ఔషధము, అన్నిటికిదే పరమౌషధము, చిత్తశాంతికి నీ శ్రీపతి నామమే హత్తిన నిజ దివ్యౌషధము అని అంటారు అనమాచార్య. అదేవిధంగా భగవన్ నామం అందరికీ నిజమైన ఔషధం, పరమేశ్వరుడే పెద్ద ఔషధం. ఇది ఔషధాలకల్లా ఔషధం కనుక ఇది కాని మనం స్వీకరిస్తే దానివల్ల మరి వైద్యుడు అక్కర్లేదండి, మందక్కర్లేదా అండి అంటే, నిజంగా భౌతికమైన రోగం పోవడానికైతే ఏ వైద్యుడి వల్ల పోతుందో, ఏ మందు వల్ల పోతుందో, అలాంటి సరి అయిన వైద్యుడు సరి అయిన మందు దొరకాలంటే దీన్ని చేయాలి మంత్రాన్ని. ఇది విశేషం. ఇక్కడ ఈ ఒక్క మంత్రానికి మాత్రం కొంచెం ధ్యానం, ఋషి ఛందస్సు స్మరించుకుందాం. ప్రతి మంత్రానికి ఉంది, అన్నిటికీ కాదు. ఒక్కదానికి ఎందుకు స్మరించుకుంటున్నామంటే, ఇక్కడ ఈరోజు ఈ మంత్రంలో చెప్పబడ్డ పరమేశ్వరుడు మనందరినీ అనుగ్రహించుగాక అని ఈరోజు సాధనా విశేషంగా దీన్ని మనం స్మరించుకున్నాం. ఈ శబ్దరూపములతో పరమేశ్వరుడే పలుకుతున్నాడు. ఇక్కడ ఈ మంత్రానికి కణ్వ మహర్షి ఋషి అని చెప్పబడుతూ, ఛందస్సు అనుష్టుప్పు దైవం శంభుర్దేవత అని, శంభుడు దైవం. ఇక్కడ స్వరూపముంది. ఒక్కొక్క మంత్రం మనం అనేటప్పుడు శివుడికి ఒక్కొక్క రూపం ఉంది. అది విశేషం. అది మనకు కనబడకపోవచ్చు. రుద్రం చేస్తున్నంతసేపు ఒక్కొక్క మంత్రం అంటూ ఉంటే ఒక్కొక్క దేవతాకృతి నిర్మాణం జరుగుతుంది మనకు తెలియకుండానే ఈ సూక్ష్మమైన ప్రపంచంలో. ఇక్కడ పరమేశ్వరుడు ఇప్పుడు మనం చెప్పిన ఈ మంత్రాన్ని తలంచుకున్నప్పుడు పరమేశ్వరుడు ఎలా ఉన్నాడంటే, చంద్రార్ధమౌళిం కమారిం వ్యాళయజ్ఞోపవీతినం జ్వలత్పావక సంకాసం ధ్యాయే దేవం త్రిలోచనం. చంద్రశేఖరుడై కాలారిం, యముణ్ణి సంహరించినటువంటి వాడిని తలంచుకోవాలి ఇక్కడ. కాలారిం అంటే మృత్యుంజయుడు. వ్యాళ యజ్ఞోపవీతినం, సర్పాన్ని యజ్ఞోపవీతంగా ధరించినటువంటి వాడు. జ్వలత్పావక సంకాసం, జ్వలిస్తున్న అగ్నివలే ఉండేటువంటి మూడు కన్నుల వాడు పరమేశ్వరుడు. ఆయన్ని దీనిలో తలంచుకోవాలి అని చెప్తున్నారు. ఈ ప్రసన్న శివుణ్ణి ప్రసన్నం చేసుకుంటున్న ఈ మంత్రములలో ఆరవ మంత్రానికి ఇటువంటి ధ్యేయమూర్తిని వివరించి చూపించారు. ఈ మంత్రానికి కవచం అని పేరు. సాధారణంగా ఎవరికైనా విష జ్వర రక్ష పిశాచ పీడలుగానే ఉంటే, అంటే ఇందాక చెప్పినట్టు అహి యాతుధాన్య బాధలుగానే ఉంటే, సరి అయినటువంటి ఉపనయన సంస్కారం పొంది సంధ్యావందనాది కృత్యాలు చేసే యోగ్యుడైన విప్రుడు లభిస్తే అతడి చేత ఈ మంత్రాన్ని 50,000 పర్యాయాలు జపింపజేసి ఈ ధ్యాన శ్లోకంతో ఆ తీర్థంగాని పుచ్చుకుంటే ఆ రోగ పీడితుడు తప్పకుండా వ్యాధిరహితుడై బాగుపడతాడు. అతడి చుట్టూ ఆవరించి ఉన్న రక్ష పిశాచాది శక్తులు పోతాయి. ఇది ఒక ప్రక్రియా విశేషం. ఇది ఉదాహరణగా ఒక్కటి చెప్పాను, కానీ ప్రతి మంత్రానికి ఈ విధమైన ప్రక్రియలు చాలా చెప్పబడ్డాయి. అంటే ఎందుకు ఇది మాత్రం నేను చెప్పాను అన్నీ చెప్పకుండా అంటే, ఒక్కొక్క మంత్రాన్ని మీరు వినేటప్పుడు, దాని అర్థాన్ని వినేటప్పుడు, ఇదేదో మామూలు విషయం కాదు, దీనిలో మహాశక్తివంతమైన విషయం ఉందనే శ్రద్ధ ఒక్కటి మీరు చూపించడానికి, ఇందులో ఉన్న విషయములు సామాన్యములు కావు అనే అవగాహన మీకు కలిగించడానికి దీన్ని వివరించడం జరిగింది. అలాంటి దివ్య మంత్రముల యొక్క రహస్యాలు ఈశ్వరానుగ్రహం వల్ల మనం ఈ 9 రోజులు వినగలుగుతున్నాం. ఇందులో చెప్పబడ్డ సర్వ ఈశ్వర స్వరూపాలు మనల్ని అందరినీ రక్షించుగాక, శాస్త్రము చెప్పిన దివ్య ఫలములు ఇందులో ప్రతి ఒక్కరికి లభించుగాక అని ఈ యజ్ఞవేదికపై ఆ పరమేశ్వరుని మనం ప్రార్థిద్దాం. ఇది కవచ మంత్రం, రక్షాకర మంత్రం. మనల్ని బాధించే గోచర శక్తులు, అగోచర శక్తులు, ఈ రెండింటి నుంచి మనకు రక్షణ ఇవ్వగలిగే మహామంత్రం ఇది. అధ్యవోచద ధివక్త అనేటువంటిది. ఇప్పుడు ఒక అర్థం మనం చెప్పుకున్నాం, పక్షపాత వచనములు పలుకోవాడు ఇవన్నీ. ఇంకొక అర్థంలోకి వెళితే, నిజంగా ఒక్కొక్క మంత్రంలో ఉన్న ఒక్కొక్క అర్థం తీస్తుంటే ఒక మంత్రానికి 9 రోజులు పట్టచ్చేమో కూడా, అంత ఉంది. ఇదేమి అతిశయోక్తి కాదు, వేదం అంటేనే అంత. అందుకే వేదానికి అర్థం రాయొద్దు, అర్థం ఎక్కువగా వివరించద్దు అని ఎందుకు చెప్పారంటే, అర్థం రాస్తే ఇంతే అని పరిమితి చేసిన వాళ్ళు ఉంటారు. లెక్కలేని అర్థాలు ఉన్నాయి. అన్ని ఉన్నాయని తెలుసుకోవడానికి ప్రయత్నం. భగవంతుడి మీద భక్తి, అనురక్తి, ధర్మంపై శ్రద్ధ ఏర్పడడానికి అర్థం తెలుసుకోవడమే తప్ప మొత్తం తెలుసుకున్నామని చెప్పగలిగేటువంటి ధైర్యం అవడికి లేదండి. అది విశేషం. ఇక్కడ ఈ మంత్రములో మరొక అర్థాన్ని చూసుకుందాం. అధివక్త అధ్యవోచత్. నిన్న చెప్పుకున్న దీని ముందు మంత్రం, ఐదో మంత్రం, శివేన వచసాత్వ గిరిశాచ్ఛా వదామసి. ఈ రెండింటిలోని అంతర్లీనంగా ఒక విషయం ఉంది. అదేమిటంటే మాటకు సంబంధించిన విషయం. శివేన వచస, శివంకరమైన మాటతో, శివమయమైన మాటతో, అచ్చ ఓ నిర్మల గిరిశ వదామసి, నిన్ను మేము స్తోత్రం చేస్తుంటాం అని చెప్పుకున్నాం నిన్న. ఇప్పుడేమంటున్నారు, అధ్యవోచత్ అధివక్త, నువ్వు పలుకు అని. నేను పలుకుతున్నాను, నువ్వు పలుకు, అది రెండు మనం కలుపుకోవాల్సిన. శివేన వచస, శివంకరమైన మాటతో నేను పలుకుతున్నాను, నిన్ను స్తోత్రం చేస్తున్నాను. నేను ఎప్పుడైతే నిన్ను స్తోత్రం చేస్తున్నానో, మన నువ్వు బదులు పలకాలి కదా. నీ బదులు అది అధ్యవోచత్ అధివక్త, అది విశేషం. మొదటిది మనం మొరపెట్టుకోవడం, రెండవది పరమేశ్వరుడు అభయం ఇవ్వడం. మన శరణాగతి వాక్కు మొదటిదైతే ఆయన అభయవచనం రెండవది. ఈ రెండు మంత్రముల యొక్క కలయికలో ఉన్న అర్థం. మరి యొక్క అర్థం, నేను పలికాను శివేన వచస, శివంకరమైన వచస్సుతో పలికాను అని మనం అన్నాం. కానీ నిజంగా మనం పలికేమా? ఇక్కడ అలా ఆలోచించాలి. పలుకుతున్నది ఎవరు? వాక్కు ఎవరు? అది మనం పరిశీలించితే, ఇప్పుడు ఒక మాట నేను చెప్తున్నా లేదా మీరు మాట్లాడతారు, మాట్లాడినప్పుడు ముందు ఇది ఫలానా విషయం మాట్లాడాలి అని ఒక సంకల్పం మీలో జనిస్తుంది. ఈ సంకల్పం ఎలాగ అవతల వాడికి వ్యక్తం చేయాలి అంటే, మీకు ఎరిగున్న భాషలోని అక్షరాలు, పదాలు, వాక్యాలు నిర్మాణం చేసుకుంటారు. ఎక్కడ నిర్మాణం చేసుకుంటున్నారు? మనస్సులోనే. ఎంత క్విక్గా నిర్మాణం చేసుకుంటారో ఆశ్చర్యం. మనమే ఆలోచిస్తే ఆశ్చర్యపోతాం. ఆ తిట్టేటప్పుడు చూడండి, ఒక అరగంట సేపు ఎలా వస్తాయో అన్నోటంటే ప్రవాహంగా మాటలు. అవతల వాళ్ళని ఏదైనా అనేటప్పుడు ఆయా క్షణంలోనే ఎలా ఫ్రేమ్ అయిపోతాయి వాక్యాలు. ఎవరు చేస్తున్నారు లోపల ఆలోచించండి. చకచక చకచకా తయారైపోతాయి, తయారైపోయి బయటికి ఇంకా వచ్చేస్తుంటాయి. అయితే ఇలాగ పలుకుల ముందు మనస్సులో ఫలానా విషయం చెప్పాలి అనే సంకల్పం, దాని తర్వాత క్రమంగా అది రూపుదిద్దుకుని ఒక వాక్యములుగా నిర్మాణం జరగడం, మన నుంచి బయటికి రావడం, ఈ మూడు వ్యవస్థలు జరుగుతూ ఉన్నప్పుడు ఈ మూడు వ్యవస్థలు వెనకాలేముంది? శబ్దం మనలో పలకడానికి కావలసిన ఒక వ్యవస్థ ఉంది మనలో. లేకపోతే ఇంత గొడవ ఒక మూగవాళ్ళలోనూ జరుగుతూ ఉంటుంది, వాడు చెప్పలేకపోతున్నాడు. శబ్దం వెలికి తీసి తొయ్యగలిగేటువంటి ప్రాణాగ్నుల ఒక సంఘర్షణ వల్ల పుట్టే ఒక మహాశక్తి లోపల ఉంది. ఆ మూల శక్తిలోకి మనం వెళితే, నువ్వు పలుకుతున్నావు అంటే నీలో సంకల్పం రావడం వల్ల, సంకల్ప రూపంలో నీ మనస్సులోకి వచ్చినప్పుడే నువ్వు ఆ పాయింట్ దగ్గర గుర్తించగలుగుతున్నావు. చెట్టు మొదలెక్కడండి అంటే నేల మీద మనం చూపిస్తాం, మనకు కనిపించే చోటు ఘన కింద మరుగుతుంది వేరు అనేటువంటిది. అది ఎంత లోతుకు పాతుకుందో మనకు తెలియదు. అలాగే మనకి వినబడుతున్న ఈ మాట వెనకాల ఒక మహా చైతన్యం అనేది ఒకటి ఉంది. ఈ సంకల్పానికి వెనకాల కూడా అది ఉన్నది. ఆ సంకల్ప వెనకాల ఉన్న ఆ శక్తి ఒకటి, దాన్ని గమనించాలి. మన మనస్సులోకి సంకల్ప రూపంగా వచ్చినప్పుడు దాని పేరు పశ్యంతి, అది లోపల తయారైనప్పుడు దాని పేరు మధ్యమ, బయటికి వినబడేటప్పుడు వైఖరి. ఈ మూడే మనకు తెలిసేవి. కానీ వెనకాల వేరు వలె మూలము వలె ఒకటి ఉందే, అది అసలు చైతన్యం అనేటటువంటిది. ఆ చైతన్యం అనేది ఉంటేనే ఈ మూడు పనిచేస్తాయి, బయటికి కనబడే ఈ మూడు. ఈ మూడు చెట్టు లాంటివి అయితే అది వేరు లాంటిది అనమాట. కనుక ఈ మూలమైన ఆ చైతన్యాన్ని గమనించడమే, దానినే పరావాక్కు అంటారు, దాన్ని పరాశక్తి అని అంటారు. ఈ పరావాగ్ రూపమైన చైతన్యమే మిగిలిన మూడు రూపములుగా కూడా మనలోంచి వెలికి రావడానికి దోహదపడింది. యోగి అయినటువంటి వాడు శివంకరమైన వచస్సులు పలకగా, శివేన వచస, శివంకరమైన వచస్సులు అంటే మంత్రజపం, నామజపం, పారాయణలు ఇలాంటివి చెయ్యగా చెయ్యగా వాడిలో శుద్ధత ఏర్పడి పలుకుల మూలమైనటువంటి ఆ పరమాత్ముడు ఒకడు ఉన్నాడు నాలో, ఆయనే ఇవన్నీ పలికిస్తున్నాడు అని అర్థమైతే అప్పుడు ధైర్యంగా ఉంటాడు వాడు. అది విశేషం. అది తెలియాలి అంటే ముందు పలుకు ఎలా మారాలి మనది? శివేన వచస, శివంకరమైన వచస్సు పలకాలి. లేకపోతే తిట్లు తిట్టి అందరినీ నిందించి అబద్ధాలు ఆడేవాడు కూడా నా చేత పరమేశ్వరుడే మాట్లాడించాడంటే అవతల వాడు శిక్షిస్తాడు, శిక్షించి నా చేత పరమేశ్వరుడు శిక్షించాడు అంటాడు వాడు. అందుకు అన్న ఇవి ఇలాంటి చమత్కారాలతో పరమేశ్వరుడు మాట్లాడించాడు, ఇలాంటివి తప్పించుకోకూడదు. కొంతమంది అంటూ ఉంటారు, అంతా నాది కాదండి ఈశ్వర సంకల్పం, అదొక అలవాటు అయిపోయింది. నిజంగా వాడు ఈశ్వర సంకల్పం, ఈశ్వరుడి దయ అనే అంతరంగంలోంచి అనుకుంటున్నాడా? అలా అనుకునేటంత హృదయం రావాలి అంటే శివేన వచస, ముందు నీ మాటలతో శివంకరమైన వచస్సులు అనగా అనగా అనగా అనిపించేవాడు ఆయనే అని అర్థమవుతుంది. అప్పుడు అంటాం అధ్యవోచత్, నేను అనడంలే ఆయనే అంటున్నాడు నా నుంచి. ఎలాగనుకుంటున్నాడు? అనగలిగి ఆ పలుకుల యందు ఆయనేయుడు ఉన్నాడు గనక అంటున్నాడు. అందుకే అధివక్త, అది విశేషం. నా వాక్కుల యందు అధిష్ఠించి ఉన్నవాడు అధివక్త, అధిష్ఠించి పలికేవాడు అధివక్త. అధిష్ఠించి పలికేవాడే పలుకుతున్నాడు గాని ఇది నాది కాదు అని అహంకారం రా పోవడం అప్పుడు వస్తుందన్నమాట. అహంకార రాహిత్యం అనేది అలా అనగలిగేవాడే ఒక భాగవతాన్ని సృష్టించగలిగిన పోతన గారు అవుతారు. పలికెడిది భాగవతమట, పలికించడివాడు రమభద్రుండట, నీ పలికిన భవహరమగునట అన్న మూడు మాటలే అధ్యవోచద అధివక్త అనే మాటలో దాగి ఉన్నాయి. ఎందుకంటే పలుకుతున్నట్లు నేను కనిపించినా పలికించడివాడు రమభద్రుండట, అది అధివక్త. నా లోపల పలికేవాడు ఆయన. పలికితే నా చేత ఎందుకు పలికిస్తున్నాడు? నే పలికిన భవహరమగునట, నేను పలికితే ఈ సంసార బంధములన్నీ తొలగుతాయిట. అదే హైగిష్ట సర్వాంజం భయం యాతుధాన్య. ఆ శ్లోక పద్యానికి శ్లోకానికి ఉన్న లింక్ అదే. భాగవతోత్తముడైన వాడు ఏ అనుభూతిలోంచి పలుకుతున్నాడో అనుభూతిలోంచి పలికే మాట వేదంతో సమానమవుతుంది. ఇది వేదం చెప్పిన మాట. అందుకు ఇది తెలుసుకుని మనం ఒక్కసారి పరమేశ్వరుని తలంచుకోవాలి. అందుకే మన వాళ్ళు ఏది మాట్లాడినా ఏది చదివినా పరమేశ్వరుని ఎందుకు తలంచుకుంటున్నారు అంటే, అధివక్తవు నువ్వు గనక నా నోటంట నువ్వే పలకవయ్యా. నేను నా బుద్ధితోనే పలికినట్లయితే తప్పుడు పలుకులన్నీ పలుకుతాను. నువ్వైతే సర్వజ్ఞుడివి, సర్వవ్యాపకుడివి, ఆయన నువ్వు మాట్లాడినప్పుడు సత్యమే వస్తుంది. అందుకు ఈశ్వరుని శరణు వేడి మాట్లాడడం నేర్చుకో అని మన వాళ్ళు చెప్పారు. అంతేగాని ఏదో నమ్మకం కోసం ప్రేయర్ అండి అంటాడు వాడు. నమ్మకం కోసం ప్రేయర్ కాదు, నువ్వు పలుకుతున్నావనే లిమిటేషన్స్ నుంచి నువ్వు బయటపడి లోపల వాడిని రగుల్చు, వాడు చూసుకుంటాడు తర్వాత దానికోసం. అందుకే తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్ భూనితి, నీవు నా ఇల్లంబందున నిలిచి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లం బల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా అని మనం ఎందుకు నమస్కారం చేసుకున్నాం? నా ఇల్లంబందును నిలిచి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లం బల్కుము. అమ్మ మంచి పలుకులు పలికించమ్మా నా నోటంట, నేను పుస్తకం పట్టు కూర్చున్నానంతే, నేను పలికేది పలికించేది నువ్వే అనేటువంటి ఆ సమర్పణాభావంతో మాట్లాడితే లోపల ఉన్న అధివక్త అధ్యవోచత్ మాట్లాడతాడు బయటికి. అలా మాట్లాడగలిగేటువంటి మన లోపలున్న సమస్త ప్రాణశక్తుల్ని కదిలించగలిగే శక్తి ఆయనకుంది. మన అందరిలోని గొప్ప మందు ప్రాణశక్తి, అదే వైద్యుడు అన్నిటికన్నా. అందుకు ఆ ప్రాణశక్తి రూపంలో ఉన్నవాడే ఇంద్రియ రూప దేవతలందరి యందు వ్యాప్తి చెందాడు గనక ప్రథమ అయిన ఆ ప్రాణశక్తి రూప చైతన్యమే దైవ్య ఇంద్రియములలో అంతర్యామిగా ఉన్నటువంటి వాడు. వాడే మన యొక్క ఈ సంసార రూపమైన రోగాలన్నీ పోగొట్టగలడు. అంటే ఇలాంటి వాక్కులతోనే మనం పోగొట్టుకోగలం గనక భిషక్. ఇది రెండవ అర్థం, రెండవ రహస్యం. ఇలా మనం గమనించితే ఎన్ని కనిపిస్తాయో రుద్రంలో, ఆఖరికి శివుడే కనిపిస్తాడు. అంత దివ్యమైనటువంటి మంత్రరాశిలో ఈ దివ్య మంత్రానికి ఇంత అర్థం చెప్పుకున్నాం మనం. ఆరు మంత్రములు పూర్తయ్యే ఇప్పుడు ఏడవ మంత్రంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ 7-8 మంత్రములు రెండు కలిపి ఒక మంత్రంగా మనం భావించాలి. అసౌ యస్తామ్రః అరుణ ఉత భభ్రుః సుమంగళః ఏచే మాం రుద్ర అభితో దిక్షుశ్రిత సహస్రసో వై షాగుం హేడ ఈమహే. సహస్రసో వై షాం హేడ ఈమహే అని మనం విభజన చేసుకుంటే ఇక్కడ అసౌ ఈయన, అసౌ అంటే ఈయన అని అర్థం. ఈయన ఎలా ఉన్నాడండి? తామ్రః అరుణః బభ్రుః అని మూడు వర్ణ విశేషాలు, రంగులు, మూడు రంగులతో ఉన్నట్ట. అరుణః, అరుణః అంటే ఎర్రనివాడు. అరుణాం కరుణాతరంగితాక్ష్యం గుర్తుకొచ్చింది కదా, ఎర్రగా ఉన్నట్టయన. పోని ఎర్రగానే ఉన్నాడంటే కాదు, బభ్రుహు, ఆ ఎరుపు కొంచెం విరిగి ఆయన బభ్రుహు బంగారు వర్ణంలోకి మారుతున్నాడు. తామ్రః అరుణః బభ్రుహు. తామ్ర అంటే పూర్తి రెడ్డిష్, అంటే రాగి. తామ్రం అంటే పూర్తి రెడ్ కలర్, దాన్ని తామ్రః. అరుణః అంటే కొంచెం ఆ ఎరుపు విరిగింది, లేత ఎరుపు వర్ణం. బభ్రుహు అంటే గోరోజన వర్ణం, పింగళ వర్ణం అని చెప్తారు. కాస్త సువర్ణం, బంగారం కలిసినట్లుగా ప్రకాశిస్తున్నాడు. మూడు రంగులు ఇక్కడ చూపిస్తున్నారు. ఈ విధంగా ఉన్నటువంటి వాడు తామ్రః అరుణః బభ్రుహు. ఈ మూడు రంగులతో ఉన్నటువంటి వాడు మూడు రంగులుగా ఎందుకు కనిపించాడంటే సుమంగళః, మంగళము అంటేనే సు. సుమంగళః అని ఎందుకన్నారంటే గొప్ప మంగళ స్వరూపుడై ఉన్నాడు. ఎవరు? ఈయన. ఏదో దగ్గర పెట్టుకుని కూర్చొని చూపిస్తున్నట్లు. అసవు ఈయనేనండి, ఈయనే తామ్రవర్ణంతో అరుణవర్ణంతో బభ్రువర్ణంతో కనిపిస్తున్న పరమమంగళ స్వరూపుడు అని. ఈయనేను ఒక దగ్గర చూపిస్తే అక్కడే ఉండిపోయాడా? కాదు, ఈయన గారే దిక్కులంతా విస్తరించిపోయాడు. ఏ చేయమాగం రుద్ర అభితో దిక్షశ్రితాః, దిక్కులంతటా కూడా ఆయన నుంచి వస్తున్నటువంటి శక్తులన్నీ కూడా రుద్రులు ఎందరో వారు. అలాంటి రుద్రులు దిక్షుశ్రిత దిక్షులు ఎందు వచ్చారు, అక్కడ ప్రతి దిక్కు ఎందు వారే ఉన్నారు. అభిత, ఆ దిక్కుల్లో ఎక్కడో తూర్పు దిక్క ఉత్తర దిక్క అంటే అభిత, అన్ని ప్రక్కల నుంచి అంటే వాళ్ళని ఎవడు ఇక్కడే ఉండు అక్కడే ఉండు అని శాసించారు. వాళ్ళందరినీ శాసించేవారు, సర్వదిక్కుల్ని శాసించేవారు వాళ్ళు. అందుకు ప్రతి చోట అభిత అంటే అన్ని వైపులా అన్ని విధములా వారు వ్యాపించిపోయి ఉన్నారు. దిక్షు అన్ని దిక్కుల యందు అన్ని విధములా వ్యాపించిపోయి ఉన్నటువంటి వారు. ఆ వ్యాపించున్న వాళ్ళు ఎలాగా తమ శక్తుల్ని మొత్తాన్ని చూపిస్తున్నారు, ఆ చూపించేటప్పుడు ఆ ప్రచండ లక్షణం ఇవన్నీ కూడా గోచరిస్తున్నాయి. వారి యొక్క ఆ ప్రచండమైన హేడ, హేడ అంటే ప్రచండత్వం, ఉగ్రత్వం, రౌద్రత్వం, వీటిని మేము ఈ మహే మా స్తోత్రములు మొదలైన వాటితో ప్రసన్నం చేస్తున్నాం అన్నారు. అంటే పరమేశ్వరుడు తన ప్రచండ శక్తుల్ని విశ్వమంతా వ్యాపింపజేస్తే ఆ వ్యాపించిన ఈశ్వర శక్తుల్ని మా స్తోత్రాదులతో మాకు అనుకూలంగా మలచుకుంటున్నాం. అది విశేషం. పరమేశ్వరుడు మనకు అనుకూలం కావాలనే కదండి మనం చేసే అన్ని సాధనలకి ఫలితమేమిటి? ఈశ్వరానుకూలతే మన యొక్క సాధనలకి ప్రయోజనం. ఆ ఈశ్వరుడు ఈయనే అంటే ప్రత్యక్షంగా కనిపిస్తున్నాడండి. ప్రత్యక్షంగా కనిపించేవాడు ప్రత్యక్షం ఈయనే అంటే మరొక ప్రమాదం, మనకి ఇక్కడే ఉండిపోయాడు ఇంతే పరిమితులని కాదయ్యా. దిక్షుశ్రిత సర్వదిక్లయందు వ్యాపించున్నటువంటి వాడు ఆయన మా ఎడల ప్రసన్నుడగ్గాక మేం చేసే స్తోత్రాలతో. అది దీని యొక్క అంతరార్థం. ఇప్పుడు చూద్దాం ఎర్రని వాడెవడు. ఇవన్నీ కూడా మనం గమనించితే ఈ రెండు మంత్రాలు ఆదిత్యాత్మక రుద్రస్తుతి అని అంటారు దీన్ని. ఆదిత్యమయుడైన పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేస్తున్నారు ఇక్కడ, అంటే సూర్యస్వరూపుడైన శివుణ్ణి స్తోత్రం చేయడం. సూర్య మంత్రాలు ఈ రెండు. ఇక్కడ మనం పరిశీలించినట్లయితే పరమేశ్వరుని యొక్క గొప్పతనం అంతా మనం తెలుసుకోవాలి అంటే ఒక్క సూర్యుణ్ణి అబ్జర్వ్ చేస్తే చాలు. మనం సూర్యుణ్ణి అబ్జర్వ్ చేస్తే చాలు ఈశ్వరుడు అంటే ఏమిటో అర్థమవుతుంది. ఎందుకంటే మనకు తెలిసిన ఈశ్వరుడు సూర్యుడు. పరమేశ్వరుడు ఏం చేశాడంటే మనల్ని కాపాడడానికి తన యొక్క శక్తిని ఒక చోట ఉంచాడు. ఆ శక్తితో ఆ పరిధిలో ఉన్న వాళ్ళందరికీ ఆ శక్తి లభిస్తోందనమాట. ఎందుకంటే అగ్ని ఒక్కడైనప్పటికీ కూడా ఊళ్ళో 10 ఇళ్లలో 10 దీపాలు వెలిగించుకున్నాం. 10 దీపాల్లో అగ్ని ఒక్కటే, కానీ ఏ దీపానికి ఆ దీపమే కదా. ఇన్ని దీపాలలో అగ్ని ఒక్కటే. మన అగ్నిని ఆరాధించాలంటే ఏం చేస్తాం? 10 ఇళ్ల దీపాలు నడి రోడ్లో పెట్టి దండం పెట్టాం కదా. ఎవడింట్లో దీపానికి వాడు దండం పెట్టుకుంటాడు, తద్వారా అగ్నిని నమస్కరించుకున్నట్లే. అలాగా ఎన్నో సౌర మండలాలు ఉండొచ్చు, ఎన్నో సౌర కుటుంబాలు ఉండొచ్చు, కానీ మన సౌర కుటుంబంలో ఉన్న మన సూర్య భగవాను మనం చూసి

స్తోత్రం చేసేట ఏడ్చేట కానీ కనిపించట్లేదే స్వామి అని. అప్పుడు దయామయుడై మళ్ళీ చూపు ఇచ్చే అని కనిపించట. అంటే అర్థం, మన చూపుకి ఒదిగేలా కనిపిస్తాడు తప్ప మనం ఆయన పూర్తిగా చూడలేము. సూర్యుని మాత్రం చూడగలమా అండి? ఎంత దూరంలో ఉంచితే మనం చూడగలమో అంత దూరంలో మనల్ని ఉంచి ఆయన కనిపిస్తున్నాడు. ఎంత దయామయుడండి, భూమిని ఒక చోట అలా ఉంచాడు ఆయన, ఆకక్షలోనే తిరగమన్నాడు. అందుకే సూర్యుణ్ణి బాగా అబ్జర్వ్ చేస్తే పరమేశ్వరుడు అర్థమవుతాడు. ఎందుకంటే మనకి నేరుగా కనిపించే పరమేశ్వరుడు సూర్యుడే. మీరు ఆ సూర్యుణ్ణి విష్ణు అనండి, రుద్రుడనండి, ఇంద్రుడనండి, లేదా అమ్మనండి, ఏమనండి, మనం ఉపాసించేది మాత్రం సూర్యుణ్ణే. అందుకే వేదం ఏకం సత్ విప్రా బగుధా వదంతి అనే మంత్రం ఎక్కడ చెప్పిందో తెలుసా? సౌర మంత్రముడు చెప్తున్నప్పుడు చెప్పింది, సూర్య మంత్రాలు చెప్తున్నప్పుడు చెప్పిన మంత్రం ఇది. ఆయన్నే మనం వరుణ, మిత్ర, ఇంద్ర, ఖగ, పూష అని చెప్తున్నాం. ఒక్క ఆయన్నే ఇన్ని విధాలుగా చెప్తున్నాం. ఏదో మన నమ్మకం కొద్ది కాదు. విప్రా అని వేసింది అక్కడ శబ్దం. విశేష ప్రజ్ఞ గలవారు అంటే ఇంద్రియాతీతమైన ప్రజ్ఞ గలవారు ఆ సూర్యుని యొక్క మహాశక్తిని గమనించి ఆయా శక్తి విశేషాలు చెప్పారు. మనం పరిశీలించినప్పుడు సూర్యుడు ప్రసన్నంగా వస్తాడు, ప్రచండంగా వెలుగుతాడు, ప్రసన్నంగా అస్తమిస్తున్నాడు. ఈ మూడు విధాలుగా ఎందుకు మూడు రకాలుగా కనిపించాలి ఆయన? అంటే ఒకే రకంగా కనిపిస్తే సృష్టి సాగదు. ఎప్పుడు సూర్యుడు కామ్గా ఉన్నాడు అనుకోండి, వర్షాలు పడవు, కరువులు వస్తాయి, కాటకాలు వస్తాయి, రోగాలు వస్తాయి అనేకం. అందుకు ఆయనకు తెలిసి తెలియాలి ఆ వ్యవస్థ. ఎందుకు ప్రచండంగా ఉన్నాడో, ఎందుకు ప్రసన్నంగా ఉన్నాడో ఆయనకే తెలుసు. అందుకు ఆదిత్య మండలాంతర్వర్తి అయినటువంటి పరమేశ్వరుణ్ణి ఆరాధించడమే భారతీయ సంస్కృతికి మూల విజ్ఞానం. అందుకే వేదాల్లో మీరు ఏది వెతకండి అది సౌరానికి సంబంధించినదే. అందుకే సౌర మతం అని మనకు ప్రత్యేకించి ఒక మతం ఉంది. ఈ రోజుల్లో మనకి ఉన్న హైందవానికి అసలు వచ్చిన రోజులు. అలాంటిది మనకి ఐదు రకాల మతాలు ఉన్నాయని, సౌర మతం, వైష్ణవ మతం, శక్తి మతం, గణపతి మతం, శివ మతం, పంచమతములు ఇవి కాక సుబ్రహ్మణ్య మతం, ఆరో మతం, షణ్మతములు అని చెప్తారు. ఈ షణ్మతముల వారు కూడా సూర్యుల్లోనే ఆరాధిస్తున్నారు, మీరు బాగా గమనించండి. విష్ణు భక్తులు అనుకున్న వారు కూడా సూర్యనారాయణుడు అని నమస్కరిస్తారు. విష్ణు శాస్త్రం తీయండి, దాని ప్రతి మంత్రానికి మూలం వేదంలో చెప్పబడ్డ సూర్యనామములే. పందులో చెప్పే ప్రతి నామానికి అది మూలం. మొత్తం సూర్యపరంగా దాన్ని వ్యాఖ్యానించవచ్చు. రవిర్ విరోచన సూర్య సవిత రవిలోచన ఆదిత్య, ఇవన్నీ అందరూ కనిపించేవి. అందుకు ఈ ఆదిత్య రూపుడైనటువంటి ఆయన్నే మనం త్రయీమూర్తి దివాకర అని కీర్తిస్తూ ఉన్నాం. నవగ్రహములు ఎక్కడి నుంచి వచ్చాయి? సూర్యుడి కంట్రోల్లోనే మొత్తం వెళుతూ ఉన్నాయి. అందుకు ఆదిత్యుణ్ణి శివస్వరూపంగా భావించాలి. భావించాలేమిటి? ఉన్నదే గుర్తించాలి అని అర్థం. శివుడు అంటే శుభస్వరూపుడు, సుమంగళ అది విశేషం. ఆదిత్యుడు లోకానికి శుభంకరుడు. అందుకే ఇక్కడ వేదం అసౌ అనే మాట వేసింది. ఇది విశేషం. మంత్రాన్ని ఎలా ప్రయోగిస్తుందో చూడండి. అసౌ అంటే ఈయనే అన్నాడు, అది విశేషం. ఈయనే అని ఎందుకండి? ఇప్పుడు శివుడు నీలకంఠుడు, సర్పాభరణుడు, చక్కగా జటాజూటం పెట్టుకున్నవాడు అంటే ఈయనే అని అనగలమా? ఈయనేని ఎవరినైనా చూపిస్తే ఏ డ్రామా నుంచి వచ్చేవయ్యా అని అంట. ఎందుకంటే మనకు వెంటనే ఒప్పుకోలేం ఎంత మాట్లాడినా. అందుకు అంత చక్కగా జటాజూటధారి అనేటువంటి స్వామిని కానీ, శంఖచక్ర గదాపద్మధారిని కానీ ఈయనే అనలేం. నా హృదయంలో ధ్యానించుకున్నవాడు, ఏదో వైకుంఠవాసి, కైలాసవాసి అంటున్నాం కానీ ఈయనే అని అనగలమా అండి? ఈయనేని పట్టుకుని అనగలిగేవాడు సూర్యుడే. అందుకు అదిగో ఆయన గారే, ఈయన గారే అని మనం చూపించగలిగేది సూర్యుడినే. అందుకే వేదంలో సూర్యుడు గురించి నేరుగా చెప్పిన ప్రతి మంత్రము కూడా అసౌ అనే శబ్దాన్నే ఎక్కువ ప్రయోగించింది. అసావాదిత్యో బ్రహ్మ అని అంటారే, సంధ్యావందనం చేసుకునే అలవాటు ఉంటే చెప్పనక్కర్లేదు దీనికి. అసౌ ఆదిత్య బ్రహ్మ, ఈ ఆదిత్యుడే బ్రహ్మము. ఆదిత్యుడికి చెప్పింది అసౌ అని. అందుకే అసౌ అనే మాటే మనకు చెప్తోంది ఆదిత్యుడికి సంబంధించిన విషయం అని. అంటే శివుడు ఎక్కడున్నాడు ఇప్పుడు? ఇదిగో ఇక్కడే ఉన్నాడు. ఇంతవరకు మేము ఇక్కడే ఉన్నాడన్న విషయం ఎప్పుడు తెలిసింది? నమస్తే రుద్రమన్యవ ఇవన్నీ అన్న తర్వాత ఆ పరమేశ్వరుడు మన బుద్ధికి, నాయన ఎక్కడో దూరంగా లేని నాయన, నీకు దగ్గరగే ఉన్నాను. ఎంత దగ్గరగా అంటే ప్రకృతి నిండా నేను ఉన్నాను. నీకున్న ప్రకృతి అంతా సూర్యభగవాన్ నుంచే వచ్చింది. మీరు సైన్స్ తెలిసిన మహామేధావులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఆలోచించండి. మనం చూస్తున్నటువంటి ఈ వాతావరణం అంతా సూర్యుడి వల్ల ఏర్పడిందే కదా. మనం చూస్తున్న పంచభూతాలు కానీ, ఈ భూమిలో ప్రతి వస్తువు కూడా గరికపోత మొదలుకుని మన వరకు కూడా ప్రతిదీ సూర్యశక్తితోనే నడుస్తుంది.
అవి సంపాదించుకుని ఆహారం

వ్యవహారాలు, వాటి వ్యవస్థలు, వాటి మెలకువ నిద్ర, వాటి వ్యవహారం అన్ని సూర్యుని వల్లే ఆధారపడి నడుస్తుంది. ప్రాణశక్తి ప్రదాత సూర్యుడు, పంచభూత వ్యవస్థకి ఆయన కారకుడు. అందుకు సూర్యుడు వీటి కారకుడు ఆయన, పాలకుడు ఆయన, సంహారకుడు ఆయన.

0: ఆఖరికి సర్వామర్త్య పలాయన ఔషధం, సర్వ దేవతల్ని పలాయనం చేయించుతున్నటువంటి అతి జ్వలాకరం భీకరం అతి భయంకరమైనటువంటి దానిని నిక్షిప్తం గరళం, గరళంలో దాచుకున్నది. గళే నగిలితం నోద్గీర్ణం, మింగలేదు బయట కుమ్మలేదు, అలా పెట్టుకున్నావే పరమేశ్వర. అంత దయామయుడైనటువంటి నీ యొక్క కారుణ్యం భువన భయభంగ వ్యసనత్వాన్ని తెలియజేస్తుందయ్యా, కృపావిధేయ పరమేశ్వర అంటున్నాడు. తన దయకి తానే లొంగిపోతాడు, అది విశేషం. అందుకు కృపాళువైన ఈశ్వరుని యొక్క పరమోపకార క్రియని చెప్పినటువంటి ఈ దివ్యలీలని మహిమ స్తుతికర్త అయినటువంటి పుష్పదంతాచార్యులు కాచ్యాయన వరరుచి ఇంత చక్కగా కీర్తించాడు. ఇప్పుడు మనం ఎన్ని లీలలు చెప్పుకున్నాం? స్వామి యొక్క లింగోద్భవ లీల, అందులో ఉన్న కాలాగ్నిరుద్రతత్వం, అందులో ఉన్న వైజ్ఞానిక తత్వం, వేదాంత తత్వం రెండింటినీ వివరించుకుని అటుపై భక్తానుగ్రహ లీల, ఆ భక్తానుగ్రహంలో ధర్మాధర్మ పరిశీలన అనే దాన్ని చెప్పి ఎటువంటి వాడైనా ఈశ్వర కృపకు పాత్రుడే అని బోధించి, అటు తర్వాత ఎలాగైనా సరే లోకాన్ని కాపాడడానికి పరమ కరుణాలువు అని ఈ లీలలో వర్ణించి, బ్రహ్మాండ క్షయచకిత దేవాసుర కృపా విధేయస్యాసిజ్యస్త్రినయన విషం సంహృతవత సకల్మాషకంఠే తవ నకురుతే నశ్రియమహో వికారోపి శ్లాఘ్యో భువన భయభంగ వ్యసనినః. తెల్లనైనటువంటి స్వామి యొక్క దివ్య శరీరంలో ఆ నల్లని మచ్చ, ఆ నీలకంఠం ఉన్నదే, అది శ్రియం అలంకారంగా ప్రకాశించుకున్నది అని చెప్పి, వికారోపి శ్లాఘ్యః, అది నిజానికి తెల్లని వాని వద్ద ఈ నల్లని విషపు మచ్చ ఉండడం వికారమే, అయినప్పటికీ శ్లాఘ్యం పొగడదగినటువంటి అందమైనటువంటి అలంకారంగా కనిపిస్తున్నది. ఎవరి వద్ద అలా కనిపిస్తుందంటే, ఎవరు జగద్రక్షకుడో అటువంటి వాని వద్ద వికారం కూడా అలంకారంగా కనిపిస్తున్నది అని ఒక అద్భుతమైన మాటను చెప్పి పరమేశ్వరుని యొక్క కరుణామయమైనటువంటి లీలని ప్రకటించేటువంటి హాలాహల భక్షణ కథని ఇందులో ప్రస్తావించాడు మహిమ్న స్తుతికారుడైన గంధర్వుడు పుష్పదంతుడు మహాకవి కాచ్యాయన వరరుచి. ఇది మహిమ్న స్తోత్రం అని చెప్పడంలోనే విశేషం మనకు తెలుస్తున్నది. ఎందుకంటే మహత్ శబ్దం శివునికి వాడబడుతూ ఉన్నది మనకి. మహత్ అంటే సర్వోన్నతమైనటువంటి స్థితిని తెలియజేస్తుంది, ఈశ్వరత్వమే మహత్వంతో కూడుకున్నటువంటిది. ఆ మహత్ శబ్దం ఆయన వద్ద ఉంది కనుకనే మహేశ్వర మహాదేవ అనే మాటలు ఆయనకు వాడుతున్నాం. అందుకే మహిమ్న అనేది కూడా శివునికి సరిపోతున్నటువంటిది. ఇటువంటి శివ మహిమ్న స్తుతిని సమకూర్చినప్పుడు ఈ మహానుభావుడు ఎన్ని రకాలైనటువంటి వైచిత్ర్యాన్ని చూపిస్తూ మంత్రమయంగా ఒక్కొక్క శ్లోకాన్ని రచించారనేది, ఎప్పటికప్పుడు ఆ శ్రద్ధ గౌరవం కలిగి ఒక్కొక్క శ్లోకాన్ని మనం వింటే ఆ మంత్రాన్ని అనుసంధానం చేసుకున్నంత ఫలితం మనకి లభిస్తుంది. అటు తర్వాత 15వ శ్లోకం, ఇదొక అత్యద్భుతమైన పరమేశ్వరుని యొక్క విజయలీలని చూపిస్తున్నారు. ఆ విజయలీల ఏది అంటే కామ విజయలీల, అంటే మన్మథుడిపై స్వామి సాధించినటువంటి విజయం. కామారి అని శివునికి పేరు, కామునకు అరి శత్రువు అని. అసిద్ధార్థానైవ క్వచిదపి స దేవాసుర నరే నివర్తంతే నిత్యం జగతి జయినో యస్య విశిఖాః సపశ్యన్నీసత్వామితరసుర సాధారణమభూత్ స్మర స్మర్తవ్యాత్మ నహి వశిషు పచ్చ పరిభవః. ప్రతి ఒక్క శ్లోకంలో ఒక చక్కని సుభాషితం లాంటి మాటను ఆయన చూపిస్తున్నాడు ఇక్కడ. ఇక్కడ నహి వశిషు పచ్చ పరిభవ అన్నాడు. ఎవరైతే ఇంద్రియ నిగ్రహ సంపన్నులైన మహాత్ములో వారిని గాని అవమానించితే అలా అవమానించే వారికి సద్గతులు ఉండవు అనేది ఇందులో చూపిస్తున్నారని. ఆ విశేషాన్ని ఎంత అందంగా చెప్తున్నారంటే, అలాంటి ఇంద్రియ నిగ్రహ సంపన్నుడైన వాడు ఎవడు అంటే మహేశ్వరుడే. నిగ్రహానికి విజయానికి శివుడే సంకేతం. అలాంటి నిగ్రహస్వరూపుడు తపస్వరూపుడు అయిన పరమేశ్వరుని మనస్సుని చంచలింపజేద్దామనుకున్నవాడు మన్మథుడు. దానికోసం ఆయన బయలుదేరి వచ్చాడు. ఇది శివలీలల్లో చాలా చక్కని లీల. మన్మథ దహనం అనేటువంటిది చాలా చక్కని లీల. కామదహనం, కామదహనోత్సవం అని మన పర్వదినాల్లో కూడా ఒకటి చెప్పబడుతున్నది. ఈ కామదహనంలో చాలా విశేషమైనటువంటి తాత్విక సంకేతాలు ఇత్యాదులన్నీ ఉన్నాయి. శివుడు కామారి కాలారి, ఇది విశేషం. కామారి అంటే మన్మథుని సంహరించినవాడు, అలాగే కాలారి అంటే యముణ్ణి సంహరించినవాడు. యముణ్ణి ఎప్పుడు సంహరించాడంటే మార్కండేయుణ్ణి రక్షించడానికి యముణ్ణి సంహరించాడు. అటు తర్వాత మళ్ళీ యముడు పశ్చాత్తప్తుడైనప్పుడు ఆయన తిరిగి బ్రతికించాడు దేవతల కోరిక మేరకు. అలాగే మన్మథుడిని కూడా తిరిగి బ్రతికింపజేశాడు, అది వేరే విషయం. కానీ కాముణ్ణి కాలుణ్ణి కూడా నిగ్రహించి శిక్షించినటువంటి వాడు పరమేశ్వరుడు. అందుకే ఆయన్ని మనం ఆశ్రయించాలి. ఎందుకంటే వీళ్ళిద్దరే అన్ని చిక్కులకి హేతు, కాముడు కాలుడు. కాముడు పుట్టుకకి కారణం వాడు, కాలుడు మరణానికి కారణం వాడు. ఈ జననము మరణమే సంసారానికి కారణం. అందుకే ఈ రెండిటికీ కారణమైన ఆ ఇద్దరిని జయించాడు. అందుకు శివుణ్ణి ఆశ్రయించిన వారు జనన మరణ పరంపర నుంచి జయించగలరు. ఇది విశేషం. కామారి కాలారి అనడంలో ఉన్నటువంటి అంతరార్థం. అలాంటి ఆ పరమశివునిపై విజయం సాధించాలని బయలుదేరాడు. ఎవరు? మన్మథుడు. మన్మథుడు అంటే ఎవడు? నిజానికి అతడు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత పుట్టిన ఒక దేవత. ఎందుకు పుట్టాడు? ఈ జగత్తుని కామము అనేటువంటి శక్తితో కర్మకు ప్రేరేపించి తద్వారా జగన్ నిర్వహణ కోసం ఈశ్వర సంకల్పం చేత బ్రహ్మ యొక్క మనస్సు నుంచి ఉద్భవించాడు. అతను ఎందుకు ఉద్భవించాడు? సృష్టి నిర్వహణ కోసం ఉద్భవించాడు. అంతేగాని సృష్టికి కూడా హేతువైన పరమేశ్వరుని వీడు చలింపజేయడమా చెప్పండి? ఏదో సృష్టిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ వీడి ఇష్టం, ఎంతైనా చేయొచ్చు. సృష్టిలో ఉన్న దేవతలు గాని, మహర్షులు గాని, చివరికి తపస్సులు గాని, మునులు గాని, మానవులు గాని, ఎవరైనా సరే వాడికి లొంగవలసిందే. అలాంటి దర్పం వాడి దగ్గర ఉంది, ఎవరినైనా నేను లొంగదీయగలను అనేటువంటి దర్పం వాడి దగ్గర ఉంది. మహర్షుల తపస్సుల్ని కూడా వికలం చేయగలిగిన వాడు. అంతేకాదు, సమస్త భువనాలని జయించినటువంటి మహామహా రాక్షసుల్ని అవలీయులుగా జయించిన వాడు మన్మథుడే. ఎందుకంటే ఎలాంటి రాక్షసులైనా కోరిక దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం వాళ్ళు ఓడిపోయారు కదా, కాముని వద్ద ఓడిపోయారు. అందుకే రాక్షసులను సైతం నిర్వీర్యులను చేయగలిగిన వాడు ఈ మన్మథుడు ఒక్కడే, అది వాడి గర్వం. అందుకే శివుడు తపస్విగా ఉన్నప్పుడు పార్వతీదేవి ఆయన్ని సేవించుకుంటూ ఉంటే ఈ శివపార్వతులు ఇద్దరిని ఎలాగైనా కలపాలని, శివశక్తులు ఏకమై ఉద్భవించే కుమారస్వామి వల్ల తారకాసుర సంహారం జరుగుతుందని భావించిన దేవతలందరూ ఈ శివుడు అమ్మవారిపై చూసి మరులు కొనేటట్లుగా చెయ్యాలి అంటే ఏదైనా ఒక ప్రేరణమైన వస్తువుని తీసుకోవాలి గనక మన్మథుణ్ణి తీసుకొచ్చాడు ఇంద్రుడు. ఎందుకంటే తద్వారా శివుడి యొక్క తపస్సు సడలించి పార్వతీదేవికి శివునికి వివాహం జరిపించాలని ఆయన కోరిక. అందుకు మన్మథుణ్ణి పిలిపించేట ఇంద్రుడు. ఆ పిలిపించినప్పుడు ఆ సభలో ఎందరో దేవతలు ఉన్నారు, కానీ మన్మథుడి వైపే అనురాగంగా చూసేట ఇంద్రుడు. ఆహా, బాస్ ఎప్పుడైనా కింద పనిచేసేవాడి వైపు కాస్త ఆదరంగా చూస్తే వాడికి ఎలాంటి ఆనందం కలుగుతుందో అలాంటి ఆనందం కలిగింది మన్మథుడికి. ఇందరి దేవతల్లో నాకే చాలా గౌరవం ఇచ్చాడు అని, కానీ ఆ గౌరవం అవసరం కొద్దీ ఏర్పడిందని వాడికి తెలియదు. అంతే కదండి, ఏదైనా పనప్ప చెప్పాలన్నప్పుడు లేనిపోని గౌరవాన్ని కూడా అధికారులు కల్పిస్తూ ఉంటారు. ఒట్టప్పుడు ఫైళ్లు మొహాన విసిరు కొట్టినా అవసరం వచ్చినప్పుడు మాత్రం ముందు గదిలోకి పిలిచి ఎన్నైనా బాగున్నావా, ఏమైనా అవసరం ఉందా, కావాలంటే అడ్వాన్స్ తీసుకో, ఇవన్నీ చెప్పి తర్వాత పని చెప్తారు. అలాగే మన వాడిని కూడా చక్కగా పిలిచి దగ్గరికి పిలిపించి కూర్చోబెట్టుకున్నట్ట మన్మథుణ్ణి. దానితో అసలే ఒక గర్వం ఉంది, ఎవరినైనా సరే చివరికి ఇంద్రుడు గారిని కూడా లొంగదీయగలను అనేటువంటి గర్వం ఉంది. దానికి తోడు అందరికీ అధిపతి అయినటువంటి అమరేంద్రుడే దగ్గర కూర్చోబెట్టుకున్నప్పుడు మరింత గర్వం వచ్చి, ఇప్పుడు ఏం చేయమంటావో చెప్పు అన్నాడు. నీ వజ్రాయుధం ఓడిపోయిన చోట నా కుసుమాయుధం గెలుస్తుంది అన్నాడు. నీవు వజ్రాయుధంతో సాధించలేని వాటిని నేను నా చెరకు విల్లుతోని పువ్వుల బాణాలతోనే సాధించాను, ఆ విషయం నీకు తెలుసు, ఎవరిని వశం చేయమంటావో చెప్పు అన్నాడు. ఈయన నవ్వుతూ ఉన్నాడా, నవ్వుతుంటే ఇంకా గర్వం పెరిగింది. గర్వంతో మాటలు బాగా పెరుగుతున్నాయి. దేవతల్ని వశం చేయమంటావా, మహర్షులను వశం చేయమంటావా, ఎవరిని వశం చేయమంటావు, చివరికి దేవదేవుడైన శివుణ్ణైనా లొంగదీయగలను అన్నాడు ఆయన. ఇదిగో ఈ మాట నేను టోటల్ వస్తే చాలు, నాకు కావలసింది అదే అన్నాడు. సరే బయలుదేరన్నాడు. అన్ని సిద్ధం చేసుకుని బయలుదేరాడు ఈయన. ధను పుష్పం మౌర్వి మధుకరమ ఈ పంచ విశిఖాహ అని మనకి సౌందర్యలహరిలో వర్ణిస్తారు. ఆ విధంగా చక్కగా చరకవిల్లు, పువ్వుల బాణాలు, తుమ్మెద నారి ఇవన్నీ సిద్ధం చేసుకున్నాడు. చిలకలు పూంచినటువంటి రథాన్ని ఏర్పాటు చేసుకుని మలయ పవనుణ్ణి వసంతుణ్ణి తనకు సహచరులుగా చేసుకున్నాడు. రతీదేవి ఆయన యొక్క భార్య, వీరందరితో పాటు బయలుదేరి వచ్చాడు. శివుడు తపస్సు చేస్తున్నటువంటి ఆ దివ్యమైన శంకర శృంగం హిమవత్ పర్వతాలలో అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి వృక్షపు చాటు నుంచి చూసేట ఆయన. వచ్చే వరకు బీరాలు పలికాడు, కానీ ఆయన చూడగానే వెంటనే వణకడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఆయన ఎలా ఉన్నాడంటే ఏ అలా లేనటువంటి సముద్రంలా ఉన్నట్ట, కెరటాలు లేని సముద్రంలా ఉన్నాడు, అంత గంభీరంగా ఉన్నాడు. గర్జనము లేని నిండు మబ్బులా ఉన్నట్ట. నిస్తరంగక మగు మున్నీరు పోలే అంటారు శ్రీనాథ మహాకవి. తరంగాలు లేని మహాసముద్రాలాగా గంభీరమైనటువంటి ముద్రతో స్వామి కూర్చుని ఉన్నాడు. అది అరమోత్పు కన్నులతో అర్ధనిమీలి తక్షుడి తనను తాను దర్శిస్తూ ఆత్మోన్ముఖుడై మహాతపస్విగా ఉన్నాడు పరమేశ్వరుడు. ఇది పరమేశ్వరుని యొక్క ఒక దివ్యమంగళ విగ్రహం, ధ్యానానికి యోగ్యమైనటువంటి విగ్రహం. ఈశ్వరుణ్ణి తపస్వరూపంగా మనం ధ్యానిస్తాం. అలా ఎందుకు ధ్యానించాలి అంటే ఆ మూర్తిని కానీ ధ్యానిస్తే మనకు ధ్యాన మార్గం అలవడుతుంది. అది విశేషం. ఎలాంటి మూర్తిని ధ్యానిస్తే అలాంటి ఫలితం లభిస్తుంది. అందుకే ధ్యానము నందు ఉన్నటువంటి మూర్తిని ధ్యానిస్తే మనకు ధ్యానం లభిస్తుంది. అయితే ఆయన ఎవరిని ధ్యానిస్తున్నారు అంటే తనని తానే దర్శిస్తూ ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడు పరమేశ్వరుడు. ఆ స్థితిలో ఉన్న ఆయన చూడగానే వెంటనే వణుకు వచ్చింది. ఆ జారిపోతుంది తన చేతి నుంచి ఆ చెరకు విల్లు, ఆ స్థితికి వెళ్ళాడు. అసలు ఎలాంటివి పట్టుకున్నాడే అసలు. ఖచ్చితపి స దేవాసుర నరే అసిద్ధానైవ నివర్తంతే నిత్యం జగతి జయినో యస్య విశిఖాహ. అతడి యొక్క ఐదు బాణములు, యస్య విశిఖాహ, విశిఖాహ అంటే బాణములు, ఎవని యొక్క బాణములు ఈ జగత్తునంతటినీ జయించుతూ ఉన్నాయో వాటికి వెనక్కి రావడం ఎప్పుడూ లేదు. వెళ్ళిన చోటుని ఛేదించుకు రావడమే తెలుసు. దేవాసుర నరే, దేవతలైనా అసురులైనా నరులైనా సరే వారిని జయించి రావడమే తప్ప జయించకుండా వెనక్కి రావు. అలాంటి ఆయుధాలు పట్టుకున్నటువంటి వాడు శివుని వద్దకు వచ్చి ఏమనుకున్నాడు, ముందు శివుని ఎలా తలంచాడు అతను, ఇతరసుర సాధారణమభూత్, ఇతరు కూడా మిగిలిన దేవతల వంటి వాడే అనుకున్నాడు. ఇతర సుర సాధారణం, ఇతరులైన దేవతల వలె ఇతను కూడా ఒక సాధారణుడు అనుకుని పశ్యం చూశాడు. ఆ చూడడం వల్ల ఏమయ్యాడు, మరి చూడడానికి కూడా మిగలలేదన్నాడు. మరి చూడడానికి కూడా మిగలకుండా ఏమైపోయాడంటే స్మరహ స్మర్తవ్యాత్మ, వాడి పేరే స్మరుడు. వాడు చివరికి స్మరించదగ్గ రూపమే అయిపోయింది, అంటే అసలు శరీరం లేకుండా పోయింది, దగ్ధమైపోయింది. అలా అయిపోయాడయ్యా అని చెప్తున్నారు. అంటే శివుణ్ణి సాధారణంగా తలంచేవాడి గతి ఏమిటో చెప్తున్నాడు. శివుడు ఎవరు అంటే అసాధారణుడు. ఆయన దేవతల్లో దేవుడు కాదు, దేవతలకి దేవుడు. అది విశేషం. అందుకే దేవదేవుడు మహాదేవుడు అని. అసలు ఎలాంటి వాడి మీదకి వెళుతున్నాడు ఆయన, ఎటువంటి శివుడు? వెళ్లే ముందైనా ఆయన ఎవడు తనెవడు కొంచెం సమూజ్జి అవునా కదా, చూడొచ్చు కదా. అప్పటికి రతీదేవి మొదలైన వాళ్ళు కొంచెం చెప్పారట, అతని శరాస నంబు కనకాచలము, ఇక్షు శరాస నంబు నీకు, అతనికి నమ్ము పాశుపతము, అంటిన కందెడు పువ్వులు అమ్ము నీకు. ఒక్కసారి చూసుకో ఆయన ధనస్సు ఏమిటి, మేరు పర్వతం ఆయన యొక్క ధనస్సు. నీ ధనస్సు ఏమిటి, చెరకు విల్లు. ఆయనకి అస్త్రం ఏమిటయ్యా అంటే పాశుపతం. నీ దగ్గర ఉన్నవేమిటి, అంటిన కందెడు పువ్వులు అమ్ములు, ముట్టుకుంటే కందిపోయే పువ్వులు నీ బాణాలు. అతడు పురాపహారి, అతడు త్రిపురాసుర సంహారకుడు. నువ్వు విరహాతుర పాంథ జనాపహారి, విరహంలో ఉన్నటువంటి వారి మనస్సును వేడిక్కించేవాడు నువ్వు. అతడు త్రిపురాసుర సంహారకుడు. నీ అతనికి నీకు హస్తి మశకాంతర నమ్మిగి నిన్ను చూచిన, నీకు అతనికి ఎలాంటి తేడా అంటే ఏనుక్కి దోమకి ఉన్నంత తేడా ఉన్నది. ఇది నువ్వు గ్రహించలేకపోతున్నావు. మరొక్కసారి ఆలోచించు. కొని బాలురైను నువ్వు తిని పిప్పు ఇముసుడు చెరుకు విల్లని నమ్మి చేతబట్టి, బాలుడైనా సరే తినేసి పిప్పి చేసేటటువంటి చెరకుని పెద్ద విల్లును కూడా పట్టుకున్నావే. నెల తల తల వెండ్రుకల పొంది కందడు అలరు పుష్పమ్ముల ముదని తలంచి, ఆడవాళ్ల జుట్టు తగిలితే చాలు కందిపోయే పువ్వుని పెద్ద బాణాలను పట్టుకున్నావు. తలిరాకులైన కదలు పనోపని మందపవనుండు నా కపెను ప్రాపుగాక, చివరికి చిగురాకుని కూడా కదిలింపలేనటువంటి మలయపవనుండి స్నేహితుడుగా తీసుకొచ్చు. అబలులు చూపిన ఆకాశమున వారు అల సుఖములు మూలబలము కాగా, ఆడవాళ్ళు అదిరిస్తే ఆకాశానికి ఎగిరిపోయేటువంటి చిలకలని నీ రథాన గుర్రాలుగా పెట్టుకున్నావు. ఇంత వేసవి ముట్టిన ఎండకమరునను వసంతుండు తగు సహాయంబుగాక, వేసవి వస్తే చాలు పారిపోయే వసంతుడు, రెండు నెలల ఆయువున్న వసంతుడు, అల్పాయుష్కుడు, వాడిని పెద్ద స్నేహితుడిలాగా తీసుకొచ్చావు. అంతేకాదు కాకి పిల్లల దగ్గర ఓడిపోయే పికములు కోకిలు వాటిని నీకు సాయంగా తీసుకొచ్చో ఆయన మీదకు వెళ్ళగలవా అని హెచ్చరించారు. కానీ అహంకారం ఉందే తెలియనివ్వదు. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయమే. ఏమిటి అంటే పరమేశ్వరుని వశ్యం చేసుకోగలిగిన శక్తి బాహ్యమైన ప్రకృతికి, బాహ్యమైనటువంటి ఇంద్రియాలకి లేదు. పంచ బాణములు అంటే శబ్ద స్పర్శ రూప రస గంధములు. ఇది విశేషం. ఇదేదో మన్మథుడికి ఏదో జరిగిన దహనం అని కాదు ఇక్కడ తెలుసుకోవాల్సింది. ప్రతివాడిలోనూ ఉన్నాడు మన్మథుడు. అంటే మనస్సును ఎప్పుడు మథనం చేసేసేవాడు మన్మథుడు. అంటే మనస్సును నిరంతరం కలత పెట్టేదేది కోరిక. ఈ కోరికకి ఎవరయ్యా జంట అంటే రతి జంటట. రతి అంటే ఆసక్తి అని. కోరిక మక్కువ ఈ రెండు ఎప్పుడు జంటలుగా ఉంటాయి. మక్కువ అంటే ఆసక్తి. ఒక కోరిక కలిగితే దాని మీద ఆసక్తిగానే అధికమైపోతే భార్యాభర్తలాగా బలం ఎక్కువైపోతుంది వాటికి. ఆ రెండు ఆ కోరికలు దేనితో పరిగెడతాయంటే ఐదింటితో పరిగెడతాయి. అవి శబ్ద స్పర్శ రూప రస గంధములు. వినాలని చూడాలని తినాలని ఇంకా ఈ కోరికలు ఈ ఆసక్తులతోనే మనం తిరుగుతూ ఉంటాం. వీటితో కూడినవి ఇంద్రియములు, వీటితో కూడినవి దేహములు. ఇవి నిజంగానికి చూస్తే ఆ మన్మథుడికి ఎలాంటి బలహీనమైనటువంటివో అలాంటి బలహీనమైన పరికరాలే మన దగ్గర ఉన్నాయి. కానీ వీటితో అహంకరించి మిడిసిపడేటటువంటి వాడు పరమేశ్వరుని గ్రహించలేడు. పరమేశ్వరుని బాహ్యమైన సాధనలతో మనం గ్రహించలేము. అచంచలమైనటువంటి విశ్వాసంతో ఆయన ముందు మోకరిల్లే వినమ్రత మాత్రమే ఆయన అనుగ్రహాన్ని మనకు అందజేస్తుంది. కానీ అహంకారానికి ఈశ్వరుడు లొంగడు అని చెప్పడం ఇందులో ఉన్నటువంటి విశేషం. అంతేగాని కేవలం ఒక మన్మథ దహన లీలని స్మరించడం మాత్రమే కాదు ఇందులో చెప్పేది. ఏ విధంగా పరమేశ్వరుని ఉపాసించాలి అంటే ఈ విధమైనటువంటి అహంకార రహితత్వంతో ఉపాసించాలి. అందుకే నహి వశిషు పచ్చ పరిభవ అనే గొప్ప మాట చెప్తున్నాడు. ఎందుకంటే పరమేశ్వరుడు మనం ఇచ్చే పదార్థాలకు లొంగడు. బాగా తెలుసుకోండి, మేము ఇన్ని చేసాం అన్ని చేసాం అని ఇంద్రియాలతో చేసిన వాటికి అహంకరించి ఇన్ని చేసాం కనుక ఆయన లొంగాలి అంటే ఇవేవి ఆయనకు అవసరమా? మనం ఇచ్చే రూపాయి అవసరం ఉన్నవాడు ఆ రూపాయి లొంగుతాడు. కానీ మనకి రూపాయి ఇచ్చినవాడు పరమేశ్వరుడు, ఆయన్ని ఎలాగండి మనం లొంగ తీసుకోగలం? ఆయన లొంగ తీసుకోవాలి అంటే వినమ్రమైన భావం తప్ప మరి ఒకటి గతి లేదు. అందుకే నహి వశిషు పచ్చ పరిభవ. వశి వశి అంటే నిగ్రహ సంపన్నుడు, వశము చేసుకునేవాడు. వశి తనని తాను వశం చేసుకునేవాణ్ణి ఏ ఒక్కడూ వశం చేసుకోలేడు. గొప్ప మాట చూడండి ఇక్కడ, తనని తాను వశం చేసుకున్నవాడే వశి. అంతేగాని ప్రపంచాన్ని వశీకరణం చేసుకునేవాడు వశి కాదు, తన ఇంద్రియాల్ని తాను నిగ్రహించుకునేవాడే వశి. వశి అంటే వశము చేసుకున్నటువంటి వాడు. అలాంటి వాళ్ళని యతులు అని కూడా అంటారు, నిగ్రహ సంపన్నులైనటువంటి వారు అని. అలాంటి నిగ్రహ సంపన్నులైన వారి ముందు ఈ మిడిసిపాటుతంతా అవమానించాలని వెళితే పథ్యహాన. పథ్యము అంటే క్షేమము అని అర్థం. అది క్షేమము కాదు సుమా అన్నారు. అంటే యతీంద్రుణ్ణి అవమానిస్తే పుట్టగతులు ఉండవని చెప్తున్నారు. ఇక్కడికి బాగా గుర్తుపెట్టడం. అందుకు ఆ పనులు ఎప్పుడు చేయకూడదు. యతుడిని సన్యాసుల్ని వీళ్ళని మన మీద అవమానించాలని ప్రయత్నిస్తే అవి క్రమంగా దహనానికే దారితీస్తాయి. అది గ్రహించవలసిన మరో విశేషం. సరే, ఇక్కడ మహాయతీంద్రుడు ఆయన ఎవరు? పరమేశ్వరుడు వశి. అలాంటి వశిని ఈయన వశం చేసుకుందాం అనుకున్నాడు ఈ ఐదు బాణాలతో. సర్వ జగత్తుని వశం చేసుకునేవాడు ఆయన. ఇక్కడ ఎన్నో మాటలున్నాయి. వశి అని ఎందుకు వేశాడు? ఇది ఇక్కడ మనం గమనించవలసింది. యతి అని వేయచ్చు, వశి అనే శబ్దం ఎందుకు వేశారు? గొప్ప కవులు ఎలాంటి పదాలు వేస్తారంటే అక్కడ కేవలం అర్థం మాత్రమే కాకుండా శబ్దానికి కూడా ప్రాధాన్యం ఉన్న పదం వేస్తారు. కేవలం అర్థం మాత్రమే కాదు శబ్దానికి ప్రాధాన్యం ఉంటుంది. ఆ శబ్దం ఏదో మనకు తెలియని ఒక దివ్యత్వాన్ని దాచుకుని ఉంటుంది. అది మంత్రపరమైన దివ్యత్వం అవ్వచ్చు, లేదా దేవతాపరమైన ఒక ఉత్కృష్టమైన విషయం అవ్వచ్చు. ఎన్నో రహస్యాలు ఇందులో దాచి ఉంచుతారు. అందుకే వశి అన్న మాట వేశారు ఇక్కడ. వశి అనే దాన్ని తిరగవేయండి, శివ అవుతుంది. అంటే శివుని వద్ద ఇవి చెల్లవు అని చెప్పడం. అంతేకాకుండా శివశబ్దానికి మరొక అర్థం ఇందులో చెప్తున్నాడు. శివశబ్దానికి అనేక అర్థములు ఉన్నాయి. ఒకటి శివశబ్దము అంటే ఆదిత పరిశుద్ధత్వాత్ మలత్రయ వియోగత శివయుచ్యుచ్యతి సద్భి అని చెప్పారు. అంటే పరిపూర్ణమైన శుద్ధుడు, పరిపూర్ణమైన శుభస్వరూపుడు, మంగళస్వరూపుడు, క్షేమ ప్రదాయకుడు, శుభమే తన స్వభావంగా కలిగినటువంటి వాడు కనుక శివుడు అని. అలాగే శివుడు అంటే శాంతము అని మరి ఒక అర్థం. ప్రపంచోపశమం శాంతం శివం అని ఉపనిషత్తే చెప్తున్నది. అలాగే శివశబ్దానికి వశి అనే ధాతువు నుంచి శివ అనే శబ్దం వచ్చిందని వశకాంతం శివస్మృత అని మరొక అర్థం చెప్పారు. ఈ సర్వ జగత్తు ఎవరి యందు వశమై ఉన్నదో అతడు శివుడు అని అర్థం. సర్వ జగత్తుని వశం చేసుకున్నవాడు శివుడు. అందుకు శివ అంటే శివుని యానలేనిది చీమైనా కుట్టదు అనే మాట విన్నారు కదా. గుణభోంతరాలలో ప్రతి అణువు కూడా శివుని యొక్క శాసనం బట్టే వెళుతుంది. అందుకే శివసాసనత శివసాసనత శివసాసనత అన్నారు. అందుకే ఉత్తిష్ఠంతు భూతవిశాత ఏతే భూభారత ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే అని చెప్తూ అక్కడ మనకి ఏ భూత విఘ్నకర్తార తే నశ్యంతు శివాజ్ఞయా అని అంటాం మనం. అవునా లేదా? అంటే మనల్ని బాధించే భూతములు గాని రక్షించే భూతములు గాని, అంటే భూతం అంటే కేవలం భూతప్రేత పిశాచాదులు కాదు, ఉన్నవి అని అర్థం. అవి అన్నీ ఉన్నవన్నీ భూతములే చివరితో మనతో సహా అందరూ భూతాలమే, అందులో సందేహం లేదు. అయితే ఉన్నవి చెడు మంచి రెండూ ఉంటాయి, రెండిటికి ప్రేరకుడు పరమేశ్వరుడే. అందుకే మనం ప్రతివాక్యం కూడా ఈశ్వరాజ్ఞ అని భావించాలి. అది శివుని యాన లేనిది చీమైనా కుట్టదు అని చెప్పడం విశేషం. అందుకు సర్వ జగత్తు ఆయన యొక్క ఆజ్ఞ చేత వశమై నడుస్తుంది కనుక సర్వ జగత్తుని వశం చేసుకునేవాడు శివుడు. అందుకే ఎలా వశం చేసుకోవాలో ఆయన దగ్గర నేర్చుకోవాలి మనం. అంటే ఇంద్రియాలను ఎలా నిగ్రహించుకోవాలి, మనస్సును ఎలా నిగ్రహించుకోవాలి, ఇవన్నీ ఆయనే పాఠాలు చెప్తాడు. తండ్రి పిల్లవాడికి మంచి జీవితం ఇవ్వడమే కాదు మంచి శిక్షణను కూడా ఇస్తాడా లేదా అండి? ఎలా ప్రవర్తించాలో నేర్పుతాడు తండ్రి, నేర్పడానికి తానే అలా ప్రవర్తించి నేర్పుతాడు ఉత్తమమైన తండ్రి అయితే. అవునా కదా? పిల్లవాడినేమో ఉదయం తెల్లవారుజామును లెమ్మని చెప్పి వాడు 8 గంటలకు లేస్తే పిల్లవాడు ఎప్పుడు లేవడండి? వీడు ముందు తాను నిద్ర లేస్తే పిల్లవాడికి నిద్ర లేవాలని స్పృహ కలుగుతుంది. అందుకు పరమేశ్వరుడు కూడా మనం ఎలా ఉండాలో అని చెప్తాడు. అందుకు తపస్సులు అవసరం లేని ఆయన ఒక మహాతపస్వి వలె ఈ వశము మొదలైనటువంటి శక్తులను ప్రదర్శించిన మహాయోగీశ్వరుని వలె దీపించుతున్నాడు. ప్రతిదానికి పాఠం చెప్పేవాడు కూడా పరమేశ్వరుడే. అందుకే శివాయ గురవే నమః అని అన్నాం. అందుకే ఏ విధంగా ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి, ఏ విధంగా కామాన్ని జయించాలి అనేటువంటిది పరమేశ్వరుని వద్ద నేర్చుకోవాల్సిన విషయం. అందుకు అటువంటి జగత్తునే వశం చేసుకునేవాణ్ణి మనం వశం చేసుకోలేం. అలాగని చేసుకోలేమా అంటే ఆయనే చెప్పాడు, శ్రద్ధ భక్తి విశ్వాసం కలిగినటువంటి వారికి తప్పకుండా వశుడవుతాడు. ఈ శ్రద్ధాభక్తులు అనేవి అహంకార రాహిత్యములు, అహంకారములు లేనటువంటి శ్రద్ధాభక్తులకు మాత్రమే లొంగుతాడు, అహంకరిస్తే లొంగడు. ఇదే ఒక సంస్కృతులకు గొప్ప భావన చేశాడు. నిజానికి మన్మథుడు ఏం చేశాడండి, పువ్వులు వేశాడు. అవునా లేదా? ఆయన చేసింది ఏం పని అండి? పువ్వులు వేశాడు. పువ్వులు మనము వేస్తున్నాం, మరి మనం పువ్వులు వేస్తే మోక్షం ఇస్తాడా, ఈయన పువ్వులు వేస్తే తగలబెడతాడా అంటే ఆయన పువ్వులు అక్కర్లేదుట. ఆ పువ్వులైనా ఏ మనస్సుతో వేశాడనే చూస్తాడు. వాడు పువ్వులు వేస్తాడు కానీ ఆయన కొట్టాలని వేశాడు కనుక తగలబడ్డాడు. మనం ఆయన అర్చించాలని వేస్తున్నాం కనుక అనుగ్రహింపబడుతున్నాం. ఇది తేడా. ఎందుకంటే ఆయనకి నిజానికి ఇచ్చేవాడి మనస్సు కావాలి కానీ ఇచ్చే వస్తువు కాదు. వస్తువు వెనకాలండి మనస్సును చూసేవాడు ఈశ్వరుడు, వస్తువును చూసేవాడు మనిషి. మనకు వాడు తిట్టిచ్చినా కొట్టిచ్చినా కావలసింది ఇచ్చాడా లేదా అనేది కావాలి మనకి. కానీ పరమేశ్వరుడు అలా కాదు, ఆ ఇచ్చినది ఎలా ఇస్తున్నాడు అనేది చూస్తాడు. ఇది విశేషం. అది పరమేశ్వరుని యొక్క వశీ లక్షణాన్ని ఇంత తగ్గా చెప్తూ అందమైనటువంటి స్వామి యొక్క దివ్యమైన కామ విజయ లీలని ఇందులో కీర్తిస్తున్నాడు. ఒక్కొక్క లీలలో మనం నేర్చుకోవలసింది, మనం భావించవలసింది ఆ పరమేశ్వరుని యొక్క దివ్యత్వం. అంటే తాను సృష్టించిన దేవతలు తనని ఏమీ చేయలేరు. వాళ్ళకి ఆయన ఇచ్చిన శక్తులన్నీ లోకాలని నడపడానికి ఆయన ఇచ్చి పంపించింది. అవి కొట్టుకుని ఆయన మీదకి వెళితే అయ్యే గతి ఈ విధంగా చెప్పబడుతుంది. అందుకు అద్భుతమైన కామ విజయలీలని ఇందులో ప్రస్తావించి అటు తర్వాత స్వామి యొక్క దివ్య నాట్య వైభవాన్ని వర్ణిస్తున్నారు. పరమేశ్వరుని యొక్క బహుస్వరూపాలు శివ మహిమ స్తుతిలో కనిపిస్తాయి గనకనే ఇది గొప్ప స్తోత్రమైంది. ఆయన యొక్క అన్ని ప్రధాన లీలలు ఇందులో ప్రస్తావించబడ్డాయి. నిన్నటి రోజునే మనం నీలకంఠ లీల చెప్పుకున్నాం, అదేవిధంగా భక్తరక్షణ లీల ఎలా భక్తులను అనుగ్రహించాడో అది చెప్పడం జరిగినది. అదేవిధంగా స్వామి చూపించిన ఆ దివ్య లింగావిర్భావ ఘట్ట లీల చెప్పుకున్నాం. ఇప్పుడు కామ విజయ లీల, ఇప్పుడు నటరాజ లీల చెప్తున్నారు ఒక్క శ్లోకంలో. అయితే నటరాజు అనేటటువంటిది చాలా విశిష్టమైనటువంటి స్వరూపం. ఈ నటరాజ స్వరూపంపై అనేక రకమైన గ్రంథాలు, అనేకమైనటువంటి తత్వచింతనలు, విశ్లేషణలు భారతదేశంలో ఎంత జరిగాయో అంతకుమించి పాశ్చాత్య దేశాల్లోనూ కూడా జరిగాయి. పాశ్చాత్య మేధావులు, విజ్ఞాన శాస్త్రవేత్తలు కూడా కాస్మిక్ డ్యాన్స్ ఆఫ్ శివ లాంటి గ్రంథాలను మనకి రచించిచ్చారు. డాక్టర్ ఫ్రిడ్జ్ ఆఫ్ కాప్రా, డాక్టర్ కెన్నెత్ ఫర్డ్ మొదలైనటువంటి వాళ్ళు ఎందరో శివుని యొక్క నాట్యంపై, అది విశ్వంలో జరిగేటువంటి ప్రతి అణువులో జరిగే చైతన్య నర్తనమే శివనాట్య అనే విశేషాన్ని చెప్పారు. దీనికి సంబంధించి శివుని యొక్క అన్ని రకాల నాట్య విన్యాసాలు మన గ్రంథాల్లో వర్ణించారు. శివుని యొక్క తాండవాలు బహువిధాలు. నాట్యశాస్త్రం కొన్ని చెప్తే మంత్రశాస్త్రాలు మరికొన్ని చెప్తాయి. ఇవన్నీ కలబోస్తే సృష్టిలో బహువిధ భావముల కదలికలన్నీ కూడా బహువిధ నాట్యములే. అందుకే పరమేశ్వరుడు ఆనంద తాండవం ఉంది, ప్రళయ తాండవం ఉంది. సృష్టిని చక్కగా నిర్వహించేటువంటి ఆనంద తాండవం ఒకవైపు, మహాప్రళయ తాండవం కూడా ఇంకొక వైపు ఉంటుంది. ఆయన తాండవాన్ని బాగా అర్థం చేసుకుంటే ప్రళయాన్ని కూడా ఆనందంగా దర్శించగలిగే స్థితి మనకు వస్తుంది. అందుకు స్వామి యొక్క ప్రళయ తాండవం కూడా ఆనందంగానే ఉంటుంది. అది ఆయన తాండవం అని తెలియాలి, అది విశేషం. అది శివుడి తాండవం అని తెలిస్తే ప్రళయంలో కూడా మహానందం మనకు కనిపిస్తుంది. అందుకే పరమశివుడు ఈ జగత్తునంతటి తన నిత్య చైతన్యమయమైన ఆనంద తాండవంతో నిరంతరం నడుపుతూ ఉంటారు. ప్రతిరోజు శివనాట్యం మీరు దర్శించవచ్చు. ఉదయించే సూర్యుడు క్రమంగా మధ్యాహ్నమే తిరిగి సాయంత్రం వెళుతున్నప్పుడు ఒక భావం లేదా అందులో పుట్టి పెరిగి లయమయ్యే అవస్థ కనిపిస్తోంది. ఇలా సృష్టిలో సూర్యోదయంలో చంద్రోదయంలో ఋతువుల గమనంలో వాయువుల కదలికల్లో సముద్ర తరంగాల్లో మన ఊపిరిలో మన అణువులు ప్రతి చోట శివుని యొక్క విశ్వ చైతన్య నర్తనం మనకి గోచరిస్తూనే ఉంది. విశ్వవ్యాపకుడైన పరమేశ్వరుడు నిరంతరం తన చైతన్యాన్ని లయాత్మకంగా చూపుతున్నాడు. రిధం రిధం, ఆ లయకారకుడైన ఆయన వలనే ఈ చైతన్యములు ఊపిరిలో లయ, మనలో నాడీ స్పందనంలో లయ, మన బ్రతుకులో లయ, ప్రతి క్షణంలో లయ. ఈ లయలేని కాలముందా చెప్పండి. అందుకే కాలం లయాత్మకం, కాలకారుడు లయకారకుడు. లయ వల్లే పరిణామము అనేటువంటిది నిత్యం జరుగుతూ ఉంటుంది. కదలుట అనేటువంటిది లయ యొక్క లక్ష్యం. సృష్టిలో కదలడం అనేది ఉందంటే లయ అనేది ఉన్నది. అందుకే జగత్తే ఈశ్వరుని యొక్క నాట్య విన్యాసంగా మనం దర్శించడం మొదలు పెడితే పరమేశ్వరుని యొక్క నాట్య స్వరూపాన్ని మనకి భరతాచార్యుల వారి నాట్యశాస్త్రంలో చెప్పడమే కాక అటు తదుపరి వచ్చేటువంటి నందికేశ్వర కారికలు మొదలైనవి కూడా నాట్యశాస్త్రాన్ని బహువిధాలుగా దర్శించే, దీన్ని యోగ శాస్త్రంగా కూడా భావించారు. నాట్యశాస్త్రాన్ని యోగ శాస్త్రంగా భావించి అధ్యయనం చేసిన మహానుభావులు ఉన్నారు. కాశ్మీర శైవ సిద్ధాంతం అనే ఒక గొప్ప సిద్ధాంతం మనకుంది. అందులో మహాయోగీశ్వరుడు ఉద్భవించారు, అభినవగుప్తుడు మొదలైన వారు. ఈ అభినవగుప్తుడు నాట్యశాస్త్రానికి భాష్యం రచించారు. భరతుని నాట్యశాస్త్రానికి భాష్యం రచించారు అభినవగుప్తుడు. ఇది మహాశివభక్తుడు యోగీశ్వరుడు. శివభక్తుడు యోగీశ్వరుడు నాట్యశాస్త్రానికి భాష్యం రాశారంటే అర్థం ఏమిటి? నాట్యం యోగం అని చెప్పడం ఆయన యొక్క ఉద్దేశం. నాట్యం యోగమైనప్పుడు యోగీశ్వరుడు నటరాజు అందులో దర్శనమిస్తారు. అందుకే నట అనే శబ్దానికి స్పందన అని అర్థం. నట అనే ధాతుకి స్పందన అని అర్థం. ఈ విశ్వమంతా కూడా పరమేశ్వర స్పందన నుంచే వచ్చినటువంటిది. ఈ విషయమే మనకి సౌందర్య లహరిలో శివశక్త్యాయుక్తో యదిభవతి శక్త ప్రభుత్వం నచేదేవం దేవో నకలు కుశల స్పందితుమపి అనే మాట వేశారు ఆయన. నట రాజు గనక ఆ స్పందన అనేది అక్కడ ధ్వనింపజేశారు. అందుకే నటరాజు యొక్క ఆ స్పందన శక్తే మనం జగదంబగా దర్శిస్తున్నాం. అందుకు ఆయన యొక్క ఆ నాట్య వైభవం బహువిధాలుగా ఉంటుంది. ఆ బహువిధాలలో అపూర్వమైన ప్రళయ తాండవాన్నే ఇక్కడ చూస్తున్నాడు. యోగీశ్వరుడు ఒక్కడే ప్రళయ తాండవాన్ని కూడా పరవశించి వర్ణించగలడు. సత్యం తెలియని వాడికి ప్రళయం అంటే భయం, సత్యం తెలిసిన వాడికి ప్రళయంలో కూడా ఆనందాన్ని దర్శించగలడు. ఎందుకంటే అది స్వామి లీల అని చెప్పినప్పుడు ప్రతి లీల అందమే గనక జగత్తులో జరిగే ప్రతి పరిణామము పరమేశ్వరుని లీల అని తెలిసిన వాడికి ప్రతి క్షణము ఆనందమే, ప్రతి మార్పు ఆనందమే. అందుకే ఈశ్వర లీల ఈ విశ్వాన్ని తెలిసిన వాడు సదా ఆనందంగా ఉంటాడు. అందుకు ఆ పరమేశ్వరుడి నాట్యం ఎలాంటిది అంటే ఆయన తన శక్తిని పరిమితం చేసి చూపించినప్పుడు అంత హాయిగా ఉంటుంది. ఉన్న శక్తిని పూర్తిగా విజృంభించాడు, ఆ సర్వనాశనం అవుతుంది. అది ఎలా చూపిస్తాడో చూడండి. మహీపాదాఘాతాత్ వ్రజతి సహసా సంశయ పదం పదం విష్ణోర్ భ్రామ్యత్ భుజ పరిఘరుగ్న గ్రహగణం ముహుర్ద్యౌజ్యౌజస్థ్యం యాచనిభృత జటాతాడిత తట జగద్రక్షాయేత్వం నటసి నను వామైవ విభుత. స్వామి నాట్యం చేసేటప్పుడు త్రిభువన వపుషం ఆయన, ముల్లోకాలు ఆయన శరీరం, ఆయన పాదమునే వద్ద ఉన్నది పృథ్వీ. అందుకు పాదస్థానం పృథ్వీ. అప్పుడు ఆ స్వామి ఒక్కసారి నాట్యం చేసేటప్పుడు కానీ ఆ పాదం నేలకు తాకిస్తాట. అంటే నాట్యం చేసినప్పుడు నేలకు తగులుతుంది కదా ఆ పాదం. మహీ పాదాఘాతాత్, ఆ పాదాఘాతము వల్ల ఆ పాదం తగిలించగానే మహీ వ్రజతి సహసా సంశయ పదం, భూమి ఏమవుతుందో తెలియడం లేదట. ఎందుకంటే స్వామి యొక్క చరణం తగలగానే ఈ భూమి సంశయ పదం అది పిగిలిపోతుందో ఎగిరిపోతుందో తెలియని స్థితికి వెళ్ళిపోతుందట.
1: ఓం నమ శివాయ. You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
2: Dear listeners of Shaivam.org, the following is Shukla Yajurvedam, Madhyandina Shaka, Adhyayam 22.

బ్రహ్మదృశ్యతి అసో బ్రహ్మన్నేవక్షత్రమన్నారంభయతి శ్రీవృక్షోరక్షిణా సమర్థ్యై ఇంద్రేణాపాలమూలాయ్యేంద్రియేవాధే శ్రీవృక్షోరక్షిణా సమర్థ్యై ఆదిత్యం జలం మహేశ్వరేభ్యం వా అది అస్యామే ప్రతిష్టతి జైనం దక్షిణా సమర్థ్యై ఘనాయ జలం దావాచాయే గృహే ఘనేనాచిందాది గర్భావక్తే దక్షిణా సమర్థ్యై శ్రీరం జలం పరివృత్తే గృహే కృష్ణానామేనాన్మయమే కృష్ణాగూటా దక్షిణా సమర్థ్యై ఆగ్నేయమస్తాగపాలేవాధ్యై వారుణంతకపాలకం సౌసత్య గృహే పర్ణతరమేవృంధ మహాయక్షిణా సమర్థ్యై మాతరం సప్తకపాలంగామన్యోభ్యే అన్నం వే మరుత అన్నమేవృంధ తృష్టక్షిణా సమర్థ్యై సాగిత్రం దాదశకపాలం కర్తృభ్యే ప్రభోత్యై ఉపద్రక్షిణా సమర్థ్యై ఆక్షిణంతిక బాలకం సంగ్రహేతృభ్యే అశ్విన వై దేవానా

అన్నం మే మూఢ అన్నమేవాలంధే శ్రావదక్షిణ అసమధ్యే కరోద్గ్రంగా వేభుగం జరమక్షా పాపస్య గృహే అంతత ఏవ

ఇంద్రాయుత్రాన్నే పురోషాసుమేకాశకపాలం ఇంద్రాయాగం హోముచే